ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 14వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 4వ తేదీ, గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు వేద పఠనం గావిస్తారు శేషం శ్రీహర్షాచార్యులు గారు. 6:15కు భక్తిరంజని కార్యక్రమంలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, ఇంకా వేణుగోపాల అష్టకం వింటారు. 6:30కు పొలం పనులు కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం, ఈ అంశం గురించి రైతు సోదరులకు కొన్ని వివరాలు వింటారు. ఈ ఉదయం 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి రమేష్ గారు. 7:15కు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ సందీప్. ఉదయం 8:30కు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. 10:03కు 9 దశాబ్దాల

ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని అభయరత్నం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయ గారి గాత్రం వింటారు. వయలిన్ సహకారం శ్రీ కె జయరాం, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి అర్పిత బాసక్, శ్రీమతి మౌమిత ఘోష్ గారు ఆలపించిన రవీంద్ర సంగీత్ వింటారు. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన అప్పాజోత్స్యుల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకురాలు శ్రీమతి ధూళిపాళ అరుణ. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో పిల్లల మానసిక వికాసం కోసం కథలు చెప్పడం, ఈ అంశం గురించి డాక్టర్ బొమ్మతహళ్ళి మేఘన గారితో పరిచయం వింటారు. పరిచయకర్త పరిమళ దేశపాండే గారు.

0: ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మందహెచ్చుల కథలో యాదవ వలరాజు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం వాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి అంశం డ్రోన్ల కొనుగోలులో జాగ్రత్తలు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వివిధ పంటల్లో సస్యరక్షణ. ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతుల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కె లెనిన్ గారు. 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. రాత్రి 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతాయి ఈ 2 కార్యక్రమాలు. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:00. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में वेनेजुएला की कार्यवाहक राष्ट्रपति डेल्सी रॉड्रिगेस के साथ वार्ता करेंगे. दोनों नेता ऊर्जा सुरक्षा, व्यापार, निवेश, दवा उद्योग, स्वास्थ्य सेवा और नवीकरणीय ऊर्जा सहित विभिन्न क्षेत्रों में सहयोग बढ़ाने पर चर्चा करेंगे. राष्ट्रपति डेल्सी रॉड्रिगेस 5 दिन की भारत यात्रा पर कल नई दिल्ली पहुंची. विदेश मंत्रालय ने कहा है कि भारत और वेनेजुएला के बीच ऊर्जा, व्यापार और वैश्विक दक्षिण के मुद्दों पर मजबूत सहयोग है. ये यात्रा दोनों देशों के द्विपक्षीय संबंधों को और मजबूत बनाने में सहायक होगी. ब्रिटेन की विदेश और राष्ट्रमंडल मामलों की मंत्री यवेट कूपर भारत की 2 दिन की आधिकारिक यात्रा पर नई दिल्ली पहुंची. सुश्री कूपर आज प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात करेंगी. आज शाम वे विदेश मंत्री डॉ एस जयशंकर से भी मिलेंगी. गृहमंत्री अमित शाह आज मेघालय के शिलांग में उत्तर पूर्वी परिषद के 73वें पूर्ण सत्र

భూతాని సదృష్టో మృడగాదిన నమో అస్తు నీలగ్రీవాగ సహస్రాక్షాగ మీఢుషే అథోయే అస్య సత్వానోహం దేభ్యో కరణమ ప్రముంచ ధన్వనస్తుమభయోరార్త్నియోర్జ్యాం యాశ్చ తే హస్త ఇషవః పరాత భగవో వప అవదత్యధనుస్త్వగం సహస్రాక్షశతే సుధే నిషీర్య శల్యాణాం ముఖా శివో నః సుమనా భవ విజ్యం ధనుః కబర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేషన్నస్ కేశవ ఆభురస్య నిషంగతి యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమజక్ష్మగా పరిభుజ నమస్తే అస్వాయుధాయానాదతాయ ధృష్ణవే ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధీహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పదగే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజర.

నమో నమో భవస్కహేత్యై జగతాం పతగే నమో నమో రుద్రాయా తావినే క్షేత్రాణాం పతగే నమో నమః సూతాయా హన్యా గవనానాం పతగే నమో నమో రోహితాయ స్థపతగే.

0: నమో నమ ఉచ్చైర్ ఘోషాజాక్రందకతే పత్తీనాం పతగే నమో నమః కృత్స్న వీతాగధావతే సత్వనాం పతగే నమః నమస్సహమానాగిన వ్యాధిన ఆ వ్యాధినీనాం పతగే నమో నమః కకుభాగిని షంగిణేస్తేనానాం పతగే నమో నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతగే నమో నమో వంచతే పరివంచతే స్థాయూణాం పతగే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యాణాం పతగే నమో నమస్సుకావిభ్యో జిఘాగంసద్భ్యోముష్ణతాం పతగే నమో నమో సిమద్భ్యో నక్తంచరద్భ్యః ప్రకృంతానాం పతగే నమో నమ ఉష్ణీషినే గిరిచరాజకులుంచానాం పతగే నమో నమః ఇషమద్భ్యోధన్వాభ్యశ్చ వో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమ ఆగచ్చద్భ్యో విసృద్భ్యశ్చ వో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమ ఆసీనేభ్యశ్చయానేభ్యశ్చ వో నమో నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో నమ సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. దీనిని శ్రీ రుద్ర ప్రశ్న అంటారు. ఈ రుద్రసూక్తాన్ని పారాయణ చేయటం వల్ల కానీ, వినటం వల్ల కానీ, మన ఇంట్లో కానీ, మన కుటుంబం విషయాల్లో కానీ ఎటువంటి పాపాలున్నా తొలగిపోతాయి. జై శ్రీరామ్.
1: ఇంతవరకు శేషం శ్రీహర్షాచార్యులు గారి వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో వినండి జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, ఇంకా వేణుగోపాల అష్టకం.

ఇంతవరకు జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, ఇంకా వేణుగోపాలాష్టకం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: 454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు విత్తన నాణ్యతను పెంచడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కటి విత్తనాన్ని ప్రతి రైతు ఉత్పత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఈ వివరాలు మనకు అందజేస్తూ ఉన్నారు. వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదలలో విత్తనం యొక్క పాత్ర గణనీయమైనది. అధిక దిగుబడినిచ్చే ఉత్తమ గుణాలతో రూపొందించబడిన హైబ్రిడ్ లేదా సూటి రకాల ఉత్పాదకత క్షేత్రస్థాయిలో పొందాలంటే నాణ్యమైన విత్తనాల ద్వారానే సాధ్యమవుతుంది. వివిధ పంటలలో నాణ్యమైన

పాత్ర గణనీయమైనది, అధిక దిగుబడినిచ్చే ఉత్తమ గుణాలతో రూపొందించబడిన హైబ్రిడ్ లేదా సూటి రకాల ఉత్పాదకత క్షేత్రస్థాయిలో పొందాలంటే నాణ్యమైన విత్తనాల ద్వారానే సాధ్యమవుతుంది. వివిధ పంటలలో నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా 15-20% వరకు అధిక దిగుబడి సాధించవచ్చని పరిశోధనల ద్వారా పరిశోధకులు నిరూపిస్తున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. భారత విత్తన చట్టం 1966 ప్రకారం మార్కెట్లో అమ్మబడే విత్తనాలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు కనీస జన్యు శుద్ధత, భౌతిక శుద్ధత, మొలక శాతం ఉండాలి. ఎక్కువ శాతం పంటల్లో ధృవీకరణ విత్తనాలకైనా, ట్రూత్ఫుల్ లేబిలింగ్ విత్తనాలకైనా కనీస జన్యు శుద్ధత 98% ఉండాలి. మొలక శాతం 75-80% ఉండాలి. భౌతిక శుద్ధత కూడా కనీసంగా 98% ఉండాలి. హరిత విప్లవం అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో వేగంగా విస్తరిస్తున్న విత్తన పరిశ్రమ, నాణ్యమైన విత్తనాల వాడకంపై రైతులు ఎక్కువ మొగ్గు చూపడడం వంటి అంశాల దృష్ట్యా విత్తన నాణ్యత నియంత్రణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విత్తనోత్పత్తి ప్రోత్సహించి నాణ్యత నియంత్రణకు వ్యవస్థీకృతమైన చర్యలను చేపట్టే దిశగా పలు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇక విత్తన నాణ్యత నియంత్రణకై రూపొందించిన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. విత్తన చట్టం 1966 ప్రకారం విత్తన ధృవీకరణ ఐచ్ఛికం అంటే తప్పనిసరి కాదు, కానీ లేబులింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. కేంద్రీయ రాష్ట్ర ప్రయోగశాలల, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థల ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన తనిఖీ అధికారులు, విత్తన నాణ్యత పరిశీలకుల నియామకానికి సంబంధించి కూడా ఈ చట్టంలో విధి విధానాలను రూపొందించడం జరిగింది. కేంద్ర విత్తన సంఘం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విత్తన నాణ్యత ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగింది. దీని తర్వాత 1983 విత్తన కంట్రోల్ ఆర్డర్ 1983 తీసుకొచ్చి విత్తనాలను అత్యవసర సరుకుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. విత్తన ఉత్పత్తి సరఫరాలను నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి కల్పించబడినాయి. విత్తనాల అమ్మకానికి గాను తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ధృవీకరణ విత్తనమైన ట్రూత్ఫుల్ లేబుల్లో అమ్మబడే విత్తనాలనైనా కనీస నాణ్యతా ప్రమాణాలని కలిగి ఉండాలని నిర్దేశించడం జరిగింది. విత్తనాల అమ్మకంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అంటే నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా కృత్రిమ కొరత సృష్టించినా చట్ట ప్రకారము శిక్షకు అర్హులవుతారు. ఇన్ని పకడ్బందీ చట్టాలున్నా కూడా వ్యవస్థీకృత లోపాల వల్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక నకిలీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల మధ్య తేడా ఈ విధంగా తెలుసుకోవాలి. లేబుల్ అనేది సరిగ్గా ఉండి ధృవీకరణ విత్తనమైనా, ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనమైనా దానిమీద ముద్రించబడిన నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లోపలి విత్తనాలకు ఉంటే అది నాణ్యమైన విత్తనంగా పరిగణించబడుతుంది. పంట రకం, విత్తన తరగతి, ల్యాబ్ నెంబర్, మొలక శాతం, జన్యు, భౌతిక శుద్ధత శాతం, తేమ శాతం, విత్తన పరీక్ష జరిపిన తేదీ, ఏ తేదీ వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అనే వివరాలని మొత్తం లేబుల్ మీద ముద్రించబడి ఉంటాయి. దీనితో పాటు విత్తనోత్పత్తిదారుని చిరునామా కూడా ఉంటుంది. అయితే నకిలీ విత్తనాల చలామణిలో ఒకటి మిస్ బ్రాండింగ్ అంటే ఒక మంచి పేరున్న కంపెనీ బ్రాండ్ మీద డూప్లికేట్ లేబుల్స్తో కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడం. అయితే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడమైతే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. అంటే మొలక శాతం సరిగ్గా లేకపోవడం, రోగాలు పురుగుల్ని తట్టుకునే శక్తి కలిగి ఉండకపోవడం, దిగుబడి ఆశించినంతగా రాకపోవడం మొదలైనవి. అంతేకాకుండా లేబుల్ మీద ముద్రించిన ప్రమాణాల మేరకు లోపల విత్తన నాణ్యత లేనట్లయితే దానిని నాసిరకం విత్తనంగా, నకిలీ విత్తనంగా పరిగణించబడుతుంది. ఇక నకిలీ విత్తన వాడకం వలన రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు పరిశోధకులు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2015-2022 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే
సుమారు 1,00,000 టన్నుల

0: వరకు నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాల బెడద ముఖ్యంగా వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప విత్తనాలలో ఎక్కువగా తీవ్రంగా కనపడుతుంది. నకిలీ విత్తనాల వలన సరి అయిన మొలక శాతం లేకపోవడం, పంట దిగుబడి ఆశించినంతగా రాకుండా రైతు సోదరులు నష్టపోవడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రతితో సాధారణ దిగుబడి 10 నుండి 12 క్వింటాలు ఎకరాకు ఉంటే, నకిలీ విత్తనాలు వాడినప్పుడు 2 నుండి 3 క్వింటాల వరకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్తనోత్పత్తి వివిధ దశలలో, అంటే బ్రీడర్ నుండి ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనోత్పత్తి, నాణ్యత పరీక్ష, నిల్వ, అమ్మకాలు దశలో ఎక్కడైనా నాణ్యత లోపించే ప్రమాదం ఉంది.
1: ఇంతవరకు విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తి

0: పూతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్టానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్టాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు, మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్టంలోని 6 జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: విశాఖపట్నం 1400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడను కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేందుకు మనకు 1.5 ఫీట్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన

0: పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
1: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

0: देशस्य राष्ट्रपतिना डेल्जी रोड्रिगेज इत्यनेन सह द्विपक्षीय वार्तां विधास्यति। अस्याम् उच्चस्तरीय चर्चायां भारत वेनेजुएला सम्बद्धानाम् अशेषेषु पक्षेषु मन्थनं भविष्यति। सहैव ऊर्जा सुरक्षा, व्यापार निवेश, स्वास्थ्य सेवा, परिवहनम्, नवीकरणीय ऊर्जा इत्यादिषु क्षेत्रेषु भविष्ये सहयोगस्य नूतन मार्गाणाम् अन्वेषणं च भविष्यति। रोड्रिगेज वर्यः भारतदेशस्य पञ्चदिवसीय यात्रायां ह्यः नवदिल्लीं समागच्छत्। प्रधानमन्त्री नरेन्द्रमोदी अवोचत् यत् कृत्स्नेहि विश्वे योगस्य लोकप्रियता तीव्रगत्या वर्धमाना वर्तते। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन प्रधानमन्त्रिणा संसूचितं यत् अद्य प्रथम वैश्विक योगासन प्रतियोगितायां सह आभासीय माध्यमेन सम्मिलितो भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य सायंकाले त्रिपुरा राज्यस्य द्विदिवसीय यात्रायाम् अगरतला नगरं प्रति एष्यति। यात्रावधौ श्रीशाहः पुष्पवन्त पैलेस इत्यस्य शिलान्यास समारोहे भागं ग्रहीष्यति। लंकामुरास्थिते सीमा सुरक्षा बलस्य निरीक्षणं च करिष्यति। सहैव राज्य केन्द्रीय सुरक्षा अधिकारिभिः सह एकं उच्चस्तरीय उपवेशनं करिष्यति। गृहमन्त्रिणः यात्रां वीक्ष्य त्रिपुरा प्रशासनेनापि एका उच्चस्तरीया प्राशासनिक सुरक्षा सीमा सभा आयोजिता। राष्ट्रिय राजधान्यां दिल्ल्यां मालवीय नगरस्य एकस्मिन् विश्रान्ति निलये भीषणाग्निकाण्डे एकविंशतिः जनाः मृत्युमुपगताः, अनेके च जनाः व्रणिताः अभवन्। दक्षिणदिल्ल्यारक्षिविभागस्य उपायुक्तः अनन्त मित्तलः अवोचत् यत् अग्निशमनविभागस्य अष्टभिः वाहनैः सह अग्निः नियन्त्रितः। आरक्षिणाम् अग्निशमनस्य तथा अन्य आपत्कालिकसेवानां संयुक्तप्रयत्नैः चत्वारिंशदधिकाः जनाः सुरक्षितरूपेण उद्धृताः, चिकित्सोपचारार्थं च चिकित्सालयेषु प्रेषिताः। प्रधानमन्त्री नरेन्द्रमोदी घटनामुद्दिश्य गहनं दुःखं व्यक्तीकृतवान्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, गृहमन्त्री अमितशाहः तथा दिल्लीराज्यस्य मुख्यमन्त्री रेखागुप्ता अपि अस्मिन् दुःखदे घटनाक्रमे शोकं प्रकटितवन्तः। सर्वैः नेतृभिः शोकसन्तप्तपरिवारान् प्रति गहनसंवेदना व्यक्तीकृता। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు బి రమేష్ గారు.
2: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. వీరిలో 779 మందికి కంపెనీలు నియామక పత్రాలు అందజేశాయి. స్థానిక సంస్థలు ఆదాయ వనరులను పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పన్ను వసూళ్లు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన ఇంటింటీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కందుకూరు గ్రామంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించిన ఆయన వివరాల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చని భారతీయ నూనె గింజ గింజల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉషా కిరణ్ అన్నారు. పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో సమతుల ఎరువుల వినియోగంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. జిల్లేడు చౌదరిగూడ కొందుర్గు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ

0: చేసి రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద ఫోన్స్ కు బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు. కందుకూరు మండలంలోని దాసర్లపల్లిలో యాదవ డైరీ మిల్క్ బూత్ లో పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పరాక్సైడ్ ద్రావణం కలుపుతున్న నిర్వాహకుడు మారమోని శ్రీశైలంపై కేసు నమోదు చేశారు. 80 లీటర్ల కల్తీ పాలు, 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పరాక్సైడ్ స్వాధీనం చేసుకున్నారు. కుసుమ పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కందుకూరు మండలంలోని నేదునూరులో సాగు చేసిన కుసుమ పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మీర్పేట్ చందన చెరువులో గురపుడెక్క తొలగింపు పనులు ప్రారంభించారు. దోమల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు విమర్శించారు. మన్నెగూడలో నిర్వహించిన పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. షాద్నగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆమనగల్లు, షాద్నగర్ మండలాల్లో వరిధాన్యం తడవగా మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా చెట్లు నేలకూలాయి. ప్రభుత్వం చేపట్టిన జనగణనను పారదర్శకంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తుక్కగూడలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
1: ఇంతవరకు బి రమేష్ గారు అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన

0: భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనిజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF प्राइस स्टेबिलाईजेशन फंड में बेसिकली एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया. ATF प्राइस फॉर दी एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिले कि इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन दिस सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट हो.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, PDR మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
3: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: వర్చువల్ పద్దతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్, దీని గురించి కొన్ని వివరాలు విందాం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను.
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్.

0: అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం నేడు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 1982 ఆగస్టు 19 స్థాపించింది. ముఖ్యంగా లెబనాన్ యుద్ధంలో నష్టపోయిన అమాయక పిల్లల బాధలను చూసి చెలించిన ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూన్ 4వ తేదీన ఈ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ పేరే విచిత్రంగా ఉంది కదండి. ఇలాంటి పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ పిల్లలనైతే శారీరకంగా మానసికంగా భావోద్వేగాలతో బాధితుల్ని చేస్తారో, ఆ పిల్లలు పొందుతున్న బాధలు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయి, వారికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటాయి. ఈరోజు ఉద్దేశం ఏంటంటే, పిల్లల హక్కుల్ని కాపాడడమే ఈరోజు ఉద్దేశమని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇండియాలోనే కాదండి, ప్రపంచంలోని చాలా దేశాల్లో పిల్లలకు తగిన భద్రత లేదు, వారి హక్కుల్ని గుర్తించే పరిస్థితి లేదు. పిల్లల్ని పనిలో పట్టుకునేవారు కొందరు, లైంగికంగా వేధించేవారు మరికొందరు, కిడ్నాప్ చేసి అమ్మేసేవాళ్ళు మరికొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లల కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ప్రతిసారి వాళ్లను కాపాడుకోవడం తల్లిదండ్రులకు వీలు కాదు కదా. పిల్లలైతే బెదిరించి దారిలోకి తేవచ్చని చాలామంది దుర్మార్గులు వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు, ఎత్తుకుపోతుంటారు, నరకం చూపిస్తుంటారు. మరి వాళ్లకు రక్షణ లేకపోతే ఎలా? ఆ పిల్లలేగా పెద్దవాళ్లై దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది? అందుకే వాళ్లకు తగిన భద్రత ఉండాలని, రక్షణ కల్పించాలని, వాళ్ల హక్కుల్ని అమలయ్యేలా చూడాలని పదే పదే చెబుతూ ఉంటుంది మన ఐక్యరాజ్య సమితి. ప్రతి సంవత్సరం జూన్ 4న ఆక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల కోసం కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులందరూ వేడుకలు చేసుకుంటుంటారు, పిల్లల కోసం ఏం చేయాలో ఆలోచిస్తుంటారు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, క్యాంపెయిన్లు నిర్వహిస్తారు. ఇలా వచ్చిన సే ఎస్ ఫర్ చిల్డ్రన్ క్యాంపెయిన్ ద్వారా చాలామంది కదిలి వచ్చారు, పిల్లల కోసం పాజిటివ్ చర్యలు తీసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదండి. వాళ్ళు స్మోకింగ్, స్మగ్లింగ్, డ్రగ్స్ వంటి అడ్డదారులు తొక్కే పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ వాస్తవం వేరుగా ఉందండి. యువతను చెడగొట్టి శక్తులు సమాజంలో పెరుగుతున్నాయనే వాదన ఉంది. ఎక్కడిదాకో ఎందుకు, మన తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియాలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. మరి వాడికి బ్రేక్ పడాలి కదా. అలా బ్రేక్ పడేందుకు మనం మనవంతు సహాయం చేయాలి కదా.

0: ఈ రోజుల్లో పిల్లలకు మొబైల్ వాడకం చాలా ఎక్కువైంది. అందులో యాక్షన్ గేమ్స్ ఆడుతూ వారు వాటికి బానిసలవుతున్నారు చాలామంది. దీనివల్ల చదువు అటకెక్కుతుంది, చదువుపై ఏకాగ్రత దెబ్బతినాలా చేస్తున్నాయి మొబైల్స్. వాటి నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. కానీ ఇవి చాలనట్లు పిల్లలు బయట తినే ఆహారంలో కూడా పరోక్ష దోపిడీ ఉంటుంది. రకరకాల కొవ్వు పదార్థాలతో తయారయ్యే స్నాక్స్ ఎక్కువైపోయాయి. అలాంటివి తింటే పిల్లల్లో అధిక బరువు సమస్య పెరుగుతుంది, చదువుపైన ఏకాగ్రత తగ్గుతుంది. ఇండియాలో రాను బరువు పెరుగుతున్న వారి సంఖ్య ఎక్కువవుతుంది. దానివల్ల గుండె జబ్బులు, హై బీపీ, షుగర్ పేషెంట్లు, చిన్నప్పుడే వారికి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇలా ఎన్నో కారణాలు పసి ప్రాణాలను నాశనం చేస్తున్నాయి, మొగ్గ దశలోనే వారి భవిష్యత్తును తుంచేస్తున్నాయి. పిల్లలు బాగున్నప్పుడే కదా దేశం బాగుంటుంది.
1: ఈ దుర్యోధన దుశ్శాసన

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, హింస మరియు వివిధ వేధింపుల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్న అమాయక పిల్లల బాధలను గుర్తించడం, పిల్లల హక్కులను పరిరక్షించి వారికి సురక్షితమైన వాతావరణం కల్పించాలా, వారికి అవగాహన కల్పించడం మన ముఖ్య ఉద్దేశం కావాలి. అందులోనూ

ప్రతి బిడ్డకు ప్రేమ, భద్రత మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తును పొందే హక్కు ఉంది. చిన్న వయసులోనే పిల్లలు ఎలాంటి హింసకు గురికాకుండా వారి హక్కులను కాపాడడానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మనము మన వంతు సహాయాన్ని అందిద్దాం.

స్థానం కాదది నీ జన్మస్థానం. మానవతకి

0: ఇంతవరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్, దీని గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్. ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ సందీప్.

0: గత 25 ఏళ్ళుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన బాడీలో ఉన్న అవయవాలన్నింటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకి సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనం ఎలా ఫాలో అవ్వాలంటారు
1: సార్? 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవము. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్స్, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్ ఫాస్ట్నెస్, అవన్నీ ఎక్కువైపోతున్నవి. హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి. ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్ అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్ అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కి 1 2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 100కి 20 టు 30%, అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకొంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడము, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైంకు రాకుంటే వాళ్ళకు, ఇవన్నీతో స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందరతనం అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వలన. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు 3 రక్తనాళాలు ఉంటాయి, రైట్ 1, లెఫ్ట్ 2. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తాయి. ఈ వాల్వ్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్వ్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా, మనకు గుండె నార్మల్గా చూస్తే 4 గదులు 4 వాల్వ్లు ఉంటాయి, రక్తనాళాలు 3 ఉంటాయి, బయట 1, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2. ఈ వాల్వ్కున్ను మళ్ళీ వెజల్స్కు, రక్తనాళాలకు డిఫరెంట్. వాల్వ్ లోపల ఉంటాయి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలలో వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింటమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్, కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
0: సాధారణంగా ఎటువంటి సింటమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
1: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది, అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింటమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిటీ లాగా. ఇవన్నీ సింటమ్స్, మెయిన్ హార్ట్ సింటమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అది. చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషను చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది, కానీ మనకు వచ్చే సింటమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము, ఇవన్నీ సింటమ్స్ వస్తాయి. దానిలో 2 రకాలు ఉంటాయి సార్ హార్ట్లో, అటాకులలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్లకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది, అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది, వాళ్ళు అలా 3-4 టైమ్స్ వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది. మేజర్ అటాక్లో ఏమంటుంది, సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
0: మైనర్ అటాక్ సింటమ్ లాగే ఉంటుంది అసలు మనకు తెలియదు వచ్చిందని.
1: మైనర్ అటాక్లో సింటమ్ తెలుస్తుంది సార్. సింటమ్ ఏంటంటే మనం నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు 1 ఫ్లోర్ ఎక్కారు సార్, 2 ఫ్లోర్ ఎక్కారు, కొద్ది ఛాతీలో అనీజీగా ఉంటుంది, మళ్ళీ కొంచెం కూర్చుంటాడు,
0: తగ్గిపోతుంది. మామూలుగా అసలు మనం 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
1: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా, ఇప్పుడు కొంతమంది 1st ఫ్లోర్ ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతీ మధ్యలో అనీజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది, అది 100% హార్ట్ సింటమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్, అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింటమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్, నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
0: ఇవన్నీ

0: అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సిమ్టమ్స్ లాగా ఏమన్నా ఉంటాయా?
1: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ తెలుస్తాయి. ఆ సిమ్టమ్స్ మనకు డయాబెటిక్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
0: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
1: లింక్ 100% సార్.
0: ఈ డయాబెటిస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
1: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు. ఆ హార్ట్కు సప్లై చేసే, ఇప్పుడు మనకు కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్కు సప్లై చేసే నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది. నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి ఆయాసం వస్తుంది వాళ్ళకు. కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సిమ్టమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు.

0: చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడికైనా ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా ఎల్ఏసీసీ ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ సీనియర్స్ ఏమన్నా కార్డియాలజిస్ట్ కానీ ఎవరైనా ఫిజిషియన్స్ వాళ్ళకు ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నార్మల్ అని ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఎప్పటికీ ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్.
1: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు. ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది. అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు,
0: ఎస్ సార్,
1: మనకే ప్రాబ్లం లేదు అని వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్.
0: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలామంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 అవర్ అక్కడ ఉంచేసి ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రోపో అంటారు, ట్రోపోనిన్. ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సిమ్టమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత చేంజెస్ వస్తాయి. అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బెటర్ మనం తొందరగా వెళ్ళి 1 అవర్ వాళ్ళకైనా కొంతమందికి పేషెంట్లకు హరిబరి ఉంటారు పోవాలి పోవాలని, అట్లా వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి కొద్దిగా కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా ఎకోకార్డియోగ్రామ్లో చాలామంది అనుకుంటారు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు మన ప్రతి హాస్పిటల్లో ఎక్కడైనా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
1: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు, ఈసీజీ గురించి, తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన ట్రోపోనిన్ టెస్ట్ గురించి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని
0: 90% డయాగ్నోస్ అవుతుంది సార్,
1: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
0: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము, ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్ సార్. ఎందుకంటే డ్యామేజ్ మజిల్కు, హార్ట్ మజిల్కు డ్యామేజ్ ఎక్కువైతుంది, ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్దీ మనకు ఆ యొక్క కొల్లాటరల్స్ అంటాం, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది. దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగేజ్. అందుకని యంగేజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్ని జెనెటిక్స్. ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
1: జన్యుపరమ.
0: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
1: దే షుడ్ బి ఆల్వేస్
0: ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు, టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు. అది ఆ టైపు కొద్ది పర్సనాలిటీని మనం తగ్గించుకొని ఆ స్ట్రెస్ని తగ్గించుకొని నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్రపోయి మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సార్. ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని నిద్ర బాగుండి కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే ఈ మన హార్ట్ అటాక్స్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా, రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి, మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామందికి ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో జనరల్ హెల్త్కి సంబంధించి కూడా.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన కార్డియాక్ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ సందీప్. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మాటైనా
1: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324-0852, మరొక నెంబర్
5: 2324-0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్న విత్తుల గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

చిత్రసీమలో ఇప్పుడు శృతిలయలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణిజయరాం పాడిన ఈ కృతి వినండి. సంగీతం కేవీ మహాదేవన్.

చిత్రసీమలో చివరిగా వినండి, భద్రా చిత్రం కోసం సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు హంసనాద రాగంలో వర్ణం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి లలిత రాగంలో నన్ను బ్రోవు లలిత. శ్యామశాస్త్రి రచన, మిశ్రజాపు తాళం.

ఇంతవరకు లలిత రాగంలో శ్యామశాస్త్రి రచన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి కర్ణాటక దేవగాంధార రాగంలో పంచాశత్ పీఠరూపిణి దీక్షితార్ కృతి ఆదితాళం.

ఇంతవరకు కర్ణాటక దేవగాంధార రాగంలో దీక్షితార కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి వేగడ రాగంలో శంకరి నీవే, సుబ్బరాయ శాస్త్రి రచన, రూపకతాళం.

మీరింతవరకు వేగడి రాగంలో సుబ్బరాయశాస్త్రి రచన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు ఈ గాయత్రి గారి వీణావాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. న్యూఢిల్లీలో పర్యటిస్తున్న వెనిజిల్లా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇంధన భద్రత, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై మోదీ, రోడ్రిగ్స్ చర్చిస్తారు. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలు ప్రవేశపెట్టేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో లక్షలాది పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో భారతీయ ఏనుగులపై పశు సంరక్షకుల టాక్ షో నిర్వహించారు. ఏనుగుల జీవన విధానం, ప్రవర్తన, ఆయుష్, జూలో రోజువారీ ఆహారం గురించి సందర్శకులకు జంతు సంరక్షకులు అవగాహన కల్పించారు. కాంగోలో ఎబోలా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎబోలా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో తట్టు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. 24 గంటల వ్యవధిలో మరో 7 చిన్నారులు మరణించారు. దీంతో తట్టు నిర్ధారిత అనుమానిత లక్షణాలతో మరణించిన వారి సంఖ్య 601కి పెరిగింది. మార్చి 15 నుంచి బంగ్లాదేశ్ తట్టు వ్యాప్తి పెరిగిపోయింది. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షెట్లర్ ఆయుష్ శెట్టి సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ హాంగ్ యంగ్ వెంగ్ 8-21, 22-20, 21-15 ఆధిక్యంతో నెగ్గాడు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గద్దే జోడీ, చైనీస్ తైపీకి చెందిన యాంగ్ పో హసువాన్ హోలింగ్ జోడీని ఓడించింది.

అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి 4 స్తంభాలాట. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి రెండు జడ్ల సీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి, 2006 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చంట అబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నిరీక్షణ చిత్రం కోసం జానకి పాడిన ఆత్రేయ గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

వింటున్న పాట నిరీక్షణ చిత్రం కోసం జానకి పాడిన మంచి మనసుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి గీతం. సంగీతం MM కీరవాణి.

0: విన్న ఈ పాట బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం మాధవ్ పెద్ది సురేష్. కార్యక్రమంలో చివరిగా వినండి, అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.
1: కొడవాయి సోడా. మచిలీపట్నం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా పాల్గొంటారు. 5 రోజుల పాటు జరిగే యోగాసన ఛాంపియన్షిప్లో 70కి పైగా దేశాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు సమావేశమవుతారు. న్యూఢిల్లీలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వెనిజులా మధ్య ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మరింత సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. మహారాష్ట్రలో ఈ నెల 18న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అధికార మహాయుత కూటమి 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రవీంద్ర చవన్ విడుదల చేశారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి చెందిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారని చవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఈరోజు ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, 8 ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎన్ఈసీలోని ఇతర సభ్యులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ప్రాంతీయ అభివృద్ది కోసం నియమించిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్సులు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. వారణాసిలో ఈరోజు, రేపు 2 రోజుల పాటు బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గం సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, 10 గాయపడ్డారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: ప్రకృతి ఒడిలో ఎన్నో అందాలు పొదిగి ఉంటాయి. అవి చూపులను ఆకర్షించి వారి మనస్సును దోచుకుంటూ కాసేపు మైమరిపింప చేస్తాయి. సెలయేటి గలగలలు, చిరువాగుల సవ్వడులు, నిండైన విశాల జలాశయాలు, నిశబ్దారణ్యంలోని పక్షుల కిలకిలా రావాలు వింటుంటే మనస్సు పులకరించిపోతోంది, ఊహాలోకంలో పయనింపజేస్తోంది. వీటన్నింటి కలబోతగా రమణీయ దృశ్యాలతో, కమనీయ గాథలతో, వన్యప్రాణుల సంరక్షణతో పర్యాటక ప్రాంతంగా వెలసిల్లుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం.
1: ములుగు జిల్లాలోని మేడారం, తాడవాయి ప్రాంతాల కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పయనిస్తూ భద్రాచలానికి కాస్త దిగువన బోర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామాల మధ్యన ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది కిన్నెరసాని. 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఈ నది ఆయకట్టు 1300 చదరపు కిలోమీటర్లు. దీనికి ఉపనది ముర్రేడు సంగం గ్రామం వద్ద కిన్నెరసాని నదిలో కలుస్తోంది.
0: కొండల మీద నీటి ఊటల వల్ల ఎన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిందో గాని విశ్వనాథ శాస్త్రి గారి కవితాగానంలో తెలిగింటి ఎవ్వనిగా వెలుగొందింది. నదులను స్త్రీలతో పోలుస్తారు. అలా కవి విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని నదిని ఇల్లు విడిచి వెళ్తున్న ఇల్లాలిగా పోల్చారు.
1: కిన్నెర అనే ఇల్లాలు అత్తగారు తనను అన్నట్టి తప్పుడు మాటలను తన భర్త ఖండించలేదని అతనిపై అలిగి కోపంతో ఇల్లు వదిలి పరుగు పరుగున అడవుల వెంట వెళ్లిపోతుంటే వెళ్లవద్దని బ్రతిమలాడుతూ తన భర్త తన భార్య వెనుకనే పరిగెడతాడు. భార్యాభర్తలు రాజీకి రావలసిన ఆ తరుణంలో విధివశాత్తు భర్త ఒక కొండగుట్టగా, ఆమె ఒక సెలయర్గా మారిపోయారు. ఇంటికి వెళ్లకుండా అడవిలోనే ఉండిపోతారు. ఇది ఒక జానపద కథ అయినప్పటికీ ఆ యువదంపతుల దీనగాథ విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యగానంలో కరుణారస కావ్యమై నిలిచింది కిన్నెరసాని గేయం. కిన్నెరసాని గోదావరి నదికి ఉపనది. దండకారణ్యం మీదుగా ప్రవహిస్తూ 635 కిలోమీటర్ల రిజర్వాయర్తో, వన్యప్రాణులతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అని అంటారు. పాలవంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద పంట పొలాలకు విద్యుత్ ఉత్పాదనకై కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు జలాశయాన్ని 1972 నిర్మించారు. 1998 ఏప్రిల్ నెలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుత్ శాఖకు బదిలీ చేసింది.
0: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నెలకొల్పబడి వన్యప్రాణులను, అటవీ వృక్ష సంపదను కాపాడుతూ, పక్షిజాతులను కాపాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతం.
1: వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా వెలసిల్లుతున్న ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో తెలియజేస్తున్నారు కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం డివిజనల్ అటవీ శాఖ అధికారి కట్టా దామోదర్ రెడ్డి గారు.
2: ముఖ్యంగా మన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క సంరక్షణ అర్థమై దీని శాంక్చురీగా 1999 రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అన్ని జీవజాలాన్ని సంరక్షించేటువంటి ముఖ్యమైన ఉద్దేశము. ఈ శాంక్చురీలో అడవి దున్నులు అనేది ఇక్కడ మనకు మేజర్ గా ఉన్నటువంటి వన్యప్రాణి. తర్వాత జింకలు ఉన్నాయి, స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి, తర్వాత బైసన్ ఉంది, సాంబార్ డీర్ ఉంది, తర్వాత చింకారా ఉంది, ఫోర్ ఆర్న్ హ్యాంటెలోప్ అని, తర్వాత మిగతా జీవజాలం ఉంది, లెపార్డ్ ఉంది, తర్వాత వైల్డ్ బేర్ ఉంది. టైగర్ అనేది ఒకప్పుడు ఇక్కడ స్థిరంగా ఉండేది, మధ్యకాలంలో కొంచెం వేట కావడం వల్ల అది ఎక్స్టెండ్.

0: అయిపోయింది. ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరం ఒకసారి పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి విజిటింగ్ టైప్ లో వచ్చేసి ఒక 15-20 డేస్ ఈ ప్రాంతంలో సంచరించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి మన శాంక్చురీ యొక్క ఏరియా 635 చదరపు కిలోమీటర్లు, దీంట్లో 197 చదరపు కిలోమీటర్లు అనేది కోర్ ఏరియాగా ఉన్నది. ఈ కోర్ ఏరియా ప్రాంతం అనేది ఎలాంటి వయలేషన్స్ లేకుండా చక్కటి అడవి ప్రాంతంగా ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి గుత్తికోయలు ఎవరైతే ఉన్నారో ఒక 15 ఇయర్స్ బ్యాక్ అక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచుకుని అక్కడనే కొంత వ్యవసాయం చేస్తూ వాళ్ళ యొక్క పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని ఉండడం వల్ల అటవీ యొక్క పరిసరాలను కూడా ఆ వాతావరణం అక్కడ దెబ్బతినడం వలన అటవీ జంతువుల ఆవాసం అనేది దెబ్బతినడం జరిగింది. వీలైనంత వరకు మనం ఆ యొక్క భూములు ఏవైతే వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారో అలాంటి భూములను మళ్ళీ మేము వెనక్కి తీసుకుని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాము. దాదాపు మేము 7.5 నుంచి 8,000 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ వెనక్కి తీసుకుని మొక్కలు నాటి అక్కడ కూడా మనము ఈ గ్రీన్ క్లాతింగ్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా శాఖాహార జంతువులకు కావాల్సినటువంటి గ్రాసం అనేది మనం అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గడ్డి భూముల యొక్క అభివృద్ధి కోసం కూడా మేము చర్యలు చేపడుతున్నాం. ఎప్పుడైతే గడ్డి బాగా వస్తుందో గడ్డిని ఆధారంగా ఉన్నటువంటి శాఖాహార జంతువుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శాఖాహార జంతువులు బాగా పెరుగుతున్నాయో మాంసాహార జంతువులు అయినటువంటి టైగర్ కావచ్చు, లెప్పాడు కావచ్చు, బేర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మన ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గడ్డి భూములు అనేది మేము పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ లో ఈ ఎండాకాలంలో ఫైర్ రాకుండా, అడవిలో మండలు రాకుండా కూడా మేము చర్యలు చేపడుతున్నాము. ఇది కాకుండా మన యొక్క పెంపుడు జంతువులు అంటే అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఆవులు ఇలాంటి వాటిని కూడా మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము కంప్లీట్ లోపలికి రాకుండా ఫారెస్ట్ లకు. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అటవీ జంతువుల యొక్క ఆవాసము అనేది కలుషితం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి చర్యలు కూడా ఒకటి చేస్తున్నాం. ఇంకొక నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే పోచింగ్. ముఖ్యంగా అటవీ జంతువులను వేటాడుతుంటారు, అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తున్నాం, ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ కాకుండా చూస్తున్నాం. సో దానివల్ల వేట అనేది కూడా బాగా తగ్గిపోయింది. ఇంకొక కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా చెట్లు కొట్టకుండా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆవాసం అభివృద్ధి చెందాలంటే చెట్లు అనేది ఎవరు కొట్టద్దు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేస్తామో అడవి జంతువుల ఆవాసం అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా సోలార్ యొక్క పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్కడ చిన్న చెరువులు నిర్మించడం వల్ల ఎండాకాలంలో కూడా అడవి జంతువులకు నీళ్లు యొక్క కొరత లేకుండా చూస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల అడవి జంతువుల యొక్క ఆవాసం అనేది బాగా పెరుగుతుంది. అడవిలో కూడా టైగర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, పెద్ద పులి అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితేనే మనకు ఫుడ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ చైన్ మెయింటైన్ అవుతుందో అక్కడ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్యమే సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సిబ్బందిని తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ లో బేస్ క్యాంప్ సిబ్బంది సహాయంతో, స్టాఫ్ సహాయంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్లు, పాల్వంచ పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో దారి వెంట చిన్న చిన్న గ్రామాలు, పచ్చటి పొలాలు, చిట్టడువులతో యానంబైలు గ్రామానికి సమీపాన కిన్నర్సాని రిజర్వాయర్ నిర్మించబడింది. 1966 సంవత్సరంలో దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో రైతులకు నీటిపారుదల సేవలతో పాటు పాల్వంచలోని కేటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. ఇది 407 అడుగుల పూర్తి రిజర్వాయర్. దీనిలోతు 233 క్యూసెక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.
2: 2005లో జలయజ్ఞం పథకం క్రింద పాలవంచ, బోర్గంపాడు మండలాల్లో 10,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి కాలువను 2012లో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక్కడ కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. కిన్నెరసాని ఆనకట్ట తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవులతో మరియు చుట్టూ గంభీరమైన కొండలతో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వందలాది మంది సందర్శకులు ప్రతినిత్యం వస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్టు పరిధిలో జింకల పార్కు, పర్యావరణ విద్యా కేంద్రం, కిన్నెరసాని డ్యాం, రిజర్వాయర్లో బోటు షికారు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
3: కిన్నెరసాని అందాలు తిలకించేందుకు ఎంతో మంది సందర్శకులు వెళ్తూ కాసేపు ఊహాలోకంలో పయనిస్తుంటారు. మరి ఆ కిన్నెర

0: అని సోయగాలు చూసేందుకు మనము వెళ్దామా?
1: ఓ, తప్పకుండా వెళ్దాము.
0: రండి మరి.
1: పదండి.
0: మనం ముందుగా కొత్తగూడెం నుండి 12 కిలోమీటర్ల దూరం గల పాల్వంచ చేరుకోవాలి.
1: మనమిప్పుడు పాల్వంచ వచ్చాము కదండి.
0: అవును, ఈ పాల్వంచ రహదారి స్టేట్ గా వెళ్తే భద్రాచలం అలాగే మనుగురు వెళ్ళొచ్చు.
1: అలాగా, మరి కిన్నెరసాని ప్రాజెక్టు ఎటువైపు ఉందండి?
0: పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎడమ వైపుగా కిన్నెరసాని ప్రాజెక్టు వెళ్లేందుకు 12 కిలోమీటర్ల రోడ్డు మార్గం కలదు.
1: అటువైపే వెళ్దాం.
0: మనమిప్పుడు పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి కిన్నెరసాని జలాశయం వైపే వెళ్తున్నాము.
1: ఏమండి, ఈ రోడ్డు ప్రక్కన ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు చాలా బాగుంది కదా?
0: అవును, ఇక్కడ నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ముఖ్యమైంది. దీన్నే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటారు.
1: అబ్బా, దారి వెంట ఈ పల్లెటూర్లు, పచ్చని పొలాలు ముచ్చట గొలుపుతున్నాయి కదా.
0: అబ్బో, వీటిని చూస్తేనే సంబరపడిపోతున్నావు. మరి కిన్నెరసాని ప్రాజెక్టును చూస్తే ఇంకెంత సంబరపడతారు.
1: హమ్మయ్యా, యానంబైల గ్రామానికి వచ్చాం కదా.
0: హా, ఇక్కడ నుండి 1 కిలోమీటర్లు ముందుకు వెళ్తే కిన్నెరసాన్ డ్యామ్ వస్తుంది.
1: ఓ, అలాగా.
0: హా, ఇటు పక్కనే ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది, చూసారా?
1: స్పోర్ట్స్ స్కూలు ఇంత పెద్దగా ఉంటుందా?
0: అవును, ఈ స్కూల్లో ఆర్చరీ శిక్షణతో పాటు ఇతర క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తారు.
1: అదిగో కిన్నెరసాని ప్రాజెక్టు గేటు వేసి ఉందే.
0: అవును మరి, కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్లాలంటే సందర్శకులందరూ టికెట్ తీసుకుని వెళ్ళాలి.
1: ఓ, అలాగా. పదండి, మనం టికెట్ తీసుకుందాం. ఇక్కడ డ్యూటీలో ఎవరో ఉన్నట్టున్నారు.
0: వారు ఈ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం బీటాఫీసర్ గారు.
1: మరి వారిని అడిగి కిన్నెరసాని వివరాలు తెలుసుకుందామా?
0: ఓ, తెలుసుకుందాం.
1: నమస్కారం సార్.
0: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యం గురించి మాకు తెలియజేస్తారండి?
2: నా పేరు రవికుమార్ అండి. నేను కిన్నెరసాని డీర్ పార్క్ బీట్ ఆఫీసర్ని. ఇది డీర్ పార్క్ అనేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతాము. ఇక్కడ ఈ డీర్ పార్క్ లో ప్రత్యేకంగా డీర్స్ ఫేమస్ అండి. ఇక్కడ చుక్కల దుప్పులు అంటారు వాటిని, వాటిని చూడడానికి. ప్లస్ అందులోనూ డ్యామ్ ఒకటి ఉన్నది, డ్యాము, ఇంకా బోటింగ్ ఉంది. వీటిని ఎంజాయ్ చేయడం కోసం ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి తెలియపరచడం కోసం, అంటే అడవిలో పెరిగే జంతువులు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి జ్ఞాన కేంద్రం అనేసి ఒక ఈసి బిల్డింగ్ అనే ఒకటి ఉంది. అందులో రకరకాల జంతువుల బొమ్మలు, వాటి జీవనశైలి ఎలా ఉంటుంది అనేది దాని గురించి తెలపడం ఉందండి. మరి ఇక్కడ వీకెండ్ లో సండేలు, ఫెస్టివల్స్ అప్పుడు జనాలు ఒక 400 నుంచి 500 వరకు వస్తారు. మిగతా టైంలోనేమో 100 to 200 వరకు వచ్చి వీక్షిస్తూ ఉంటారండి. వర్షాకాలం ఇంకా ఈ డ్యాము గేట్లు లేపినప్పుడు అవి ఫ్లోటింగ్ చూడటం కోసం కూడా జనాలు ఇంట్రెస్ట్ తోనే ఇంకా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ డీర్ పార్క్ లో జింకలు ఫేమస్ అండి. కానీ ఈ అంతరించిపోతున్న ఒక జాతి ఒకటి ఉందండి, మూషిక జింక అని. ఒక కుందేలు టైప్ లో, కుందేలు సైజ్ అంతకు మించి పెరగదిగా, ఆ మూషిక జింకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచుతాం జరుగుతున్నది. జింకల పార్క్ లో జింకలను చూస్తూ కొంతమంది వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటారండి. తినేయి తీసుకొచ్చి పెట్టడం అది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని ఉద్దేశంతో వాటికి డబుల్ ఫెన్సింగ్ కూడా కట్టి ఉన్నాం. ఏంటంటే వాటిని దూరం నుంచి చూసి వీక్షించడమే తప్ప వాటికి ఏదైనా పెడితే వాటి హెల్త్ కూడా పాడైపోతుందనే ఉద్దేశంతో డబుల్ ఫెన్సింగ్ ఒకటి పెట్టేసి చుట్టూ, అంటే ఈ డీర్ పార్క్ కి 35 ఎకరాల్లో చుట్టూ రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ లోనే ఉంటాయి కానీ బయటకు వెళ్ళవు. కానీ వీటిని దగ్గర నుంచి వచ్చి పెట్టడం వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దని ఈ ప్రేక్షకులు చూసే భాగం వరకు డబుల్ ఫెన్సింగ్ పెట్టేసి వాటికి కొద్దిగా రక్షణ కల్పిస్తాం జరుగుతుంది. అదేవిధంగా బ్లాక్ ఫ్యాన్స్ ఉన్నాయి, వైట్ ఫ్యాన్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నవి. చిన్నపిల్లలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొద్దిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము ఆట స్థలం అనేది. పిక్నిక్ లాగా కూడా ఇక్కడికి ఫ్యామిలీతో వస్తూ ఉంటారండి, గడిపి వెళ్తూ ఉంటారు. పిల్లలు చూసి ఎంజాయ్ చేయడం కోసం స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు పిక్నిక్ లాగా వాళ్ళు స్కూల్ తరఫున కూడా వస్తూ ఉంటారు చాలా మంది. ఒక టైంలోనూ మామూలు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ తో వస్తూ వెళ్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేశాము, ఎందుకంటే ఎక్కడా చూడలేని జంతువులు ఉన్నవి మేము చూడగలిగాము. మాకు ఆనందంగా ఉన్నది. బోట్ షికార్ ఒకటి ఇంకా బాగున్నది, డ్యామ్ బాగున్నది, అనేసి చెప్పి వెళ్తూ

0: ఉంటారండి, అందరూ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారండి. ఇది కిన్నెరసాని అనేది మంచి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
1: చాలా థ్యాంక్స్
2: అండి.
1: అండి.
2: మరి కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్దామా?
1: హా, వెళ్దాం. హే హే, జింకలు జింకలు ఎంత బాగున్నాయో కదండి. అవేమిటండి, అవి చిన్న చిన్న జంతువులుగా ఎలకలు మూతులు కలిగి ఉన్నాయి కదండి.
2: అవ్యా, ఇప్పుడు మనకు బీటాఫీసర్ గారు చెప్పారు కదా మూషిక జింకలని, అవే మూషిక జింకలంటే.
1: అవేంటండి, జింకలు మన వైపే వస్తున్నట్లున్నాయి.
2: అవును, మనం ఏమైనా ఆహారం ఇస్తామని మన వైపే వస్తున్నాయి. మనం వాటిని తాకకుండా ఉండేందుకు బీటాఫీసర్ గారు చెప్పినట్టు 2 వరుసలుగా మెస్ ఏర్పాటు చేశారు చూడండి.
1: నిజమేనండి.
2: సరే మరి, హంసలు బాతులు చూద్దాం పద.
1: ఏమిటి, బాతులు తెల్లగా అందంగా ఉన్నాయి కదండి. అవును, ఈ బాతులు ఇంత పెద్దగా ఉన్నాయేంటండి, తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి.
2: అవి హంసలు, తెల్ల హంసలు నల్ల హంసలు.
1: ఎంత బాగున్నాయో కదా.
2: అదిగో వాటికి ఆహారం పెట్టేందుకు తీసుకొస్తున్నారు, వారిని కలుద్దామా?
1: కలుద్దామండి.
2: నమస్కారం అండి. ఏమండి, ఇక్కడ జింకలకు హంసలకు ఏ విధంగా ఆహారం ఇస్తారు, మరి వాటి సంరక్షణ ఏ విధంగా చూసుకుంటారో తెలియజేస్తారా?
3: నా పేరు షేక్ ఇబ్రాహిం సార్. ఇక్కడ మేము 6 ఉంటాం. పగలుట్టు ఉన్నవారు మగవాళ్ళు జింకలకి నీరు పెట్టుకోవడం, గడ్డి పెట్టుకోవడం గానీ, నీరు పెట్టుకోవడం గానీ చేసి పొద్దున వేయాలి, సాయంత్రం వేయాలి. ఉదయం నైట్ డ్యూటీ వాళ్ళు వేసుకుంటూ పోతారు. సాయంత్రం ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం సాయంత్రం వేసుకుంటాం, ట్రిపుల్ వేసుకుంటాం. జింకలకి నీళ్లు పెట్టుకోవడం, గడ్డి పెంచుతాం రాసుపాట్లో, దాంట్లో నీళ్లు పెట్టడం గానీ. బాతులకి హంసలకి ఫుడ్ మేమే వేస్తాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock పెడతాం, మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 4 o'clock పెడతాం, 2 పూట్లు పెడతాం. జింకలకి ఆహారం అంటే ఫీడ్ దానా పెడతాం, ప్లస్ గడ్డి, 2 టమాటా గ్రాసులు ఉంటది, సపోజ్ ఆడని ఉంటది, అవి తీసుకొచ్చి జున్ను గడ్డి ఉంటది, అవి కోసి సాయంత్రం కూడా వేస్తాం. హంసలకి మార్నింగ్ 8 o'clock, మళ్ళా ఈవినింగ్ 4 o'clock వేస్తాం. ముద్దలం, సజ్జలు, నూకలు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, పాలకూర, తోటకూర, ఇవన్నీ మిక్సీ చేసి మొత్తం తురిమేసి ఒక దాంట్లో తీసుకుని మేత వేస్తాం. మోస్ట్ డిష్ ఏమో క్యారెట్, కీరదోసకాయ, దోసకాయ, బీన్స్, చిక్కుడుకాయ, అన్నీ కలిపి మళ్ళీ కట్ చేసి, మోస్ట్ డిష్ ఉంటాయి, అవి ఒక 5 ఉంటాయి, వాటికి మళ్ళీ వేస్తాం. మళ్ళీ మేము మేత పట్టుకొని పోవని పిలుస్తాం. మామూలుగా మేము డైలీ వెళ్తాం కాబట్టి పిలుస్తాం, ఆవు ఆవు అని పిలుస్తాం. కానీ మా శబ్దం విని ఎక్కడున్నా ఉరుక్కొస్తాయి. ఉరికి రావడం రెడీగా ఉంటాయి. మేము వేసిన తర్వాత మేము కొద్దిగా బయటకు రావడం, మళ్ళీ వచ్చేసి గమ తినేస్తాయి. కొన్ని కొన్ని మా దగ్గరకు వచ్చి తింటా ఉంటాయి. ఈ హంసలైనా సరే బాతులైనా సరే పిలిచి వస్తాయి. పిలవగానే కొద్దిగా మా రోజు డైలీ మేత వేస్తాం కాబట్టి పిలిచి వచ్చి మా ఆహారం తీసుకుని కొద్దిగా కోతులు తినకుండా కొంతసేపు ఉండి తినొచ్చేదాకా మేము బయటకు వస్తాం. కొద్దిగా మన మేత తినలేదు అని చెప్పగానే వచ్చి మా బీటాఫీసర్ రవి సార్ ఉంటారు ఇక్కడ, చెప్పేసి ఏదో ఆ సార్ ఏం చేస్తారు పైన డాక్టర్ గారికి చెప్పేసి మళ్ళీ పిలిపించి దానికి అసలు ఏం ట్రీట్మెంట్ చేయగలరు, మేత మేయట్లేదని చెప్తే అది ఎట్టుంది, నలసగా ఉందా, యాక్టివ్ ఉందని చూసుకున్న డాక్టర్ గారు పలానా మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ మేము దాంట్లో ఫుడ్ లో కలిపి వేసేస్తా ఉంటాం. వచ్చిన వాటిని కూడా వీటిని చూసి సంతోషపడి ఆనందిస్తూ ఉంటారు అండి. మా సార్లు కూడా మంచి కేర్ చేసుకుని మంచిగా చేస్తూ ఉంటారు, అన్ని సప్లై చేస్తూ ఉంటారు.
2: చాలా థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: అదిగో చూడండి, ప్రక్కనే పర్యావరణ విద్యా కేంద్రం ఉంది చూసారా?
1: చూశాను.
2: ఇక్కడ విద్యార్థులకు పర్యావరణం, జీవ వైవిధ్యం గురించి బోధిస్తారు.
1: అలాగా చూద్దాం పదండి. ఇప్పుడు కిన్నెరసాని డ్యాం పైకి వెళ్దామా మరి?
2: ఓ తప్పకుండా.
1: అబ్బా, డ్యాము ఇంత పొడవుగా ఉందేంటండి.
2: అవును, దీన్ని వ్యవసాయ పొలాలకు అలాగే కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టుకు నీరందించేందుకు నిర్మించారు.
1: అబ్బా, ఈ డ్యాం పై నుండి చూస్తుంటే ఎంత చక్కటి దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడండి. ఎంత వైశాల్యంలో నీరు ఉందో, సువిశాలమైన జలాశయం, అక్కడక్కడా చెట్లతో కూడిన దీవులు కూడా ఉన్నాయి మరి. చుట్టూ నీరు, మధ్యలో దీవులు, ఎంత బాగున్నాయో. చల్లగాలులు హాయిగా వీస్తున్నాయి. మరి డ్యాం గేట్లు ఎప్పుడు తెరుస్తారో?
2: వర్షాకాలంలో రిజర్వాయర్ పరిమితి దాటి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుస్తారు. అప్పుడు కూడా సందర్శకులు ఎక్కువగా వస్తారు.
1: అటు కిందకి చూడండి, డ్యాం నుండి ఒక కాలువ ప్రవహిస్తోంది.
2: అది పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కొరకు. ప్రతి

0: రోజూ నీరు విడుదల చేస్తారు ఆ కాల్వ ద్వారా. మిగతా గేట్లన్నీ వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. సరేలే, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వారిని అడిగి ఈ కిన్నెరసాని జలాశయం పట్ల వారి అనుభవాలు తెలుసుకుందామా?
1: అలాగే.
2: మా పేరు సాయి ప్రణయ్. మేము భద్రాచలం నుంచి వచ్చామండి. ఇక్కడ కిన్నెరసానిలో ఉన్నాం. స్టార్టింగ్ లో జింకలు ఉంటాయి, జింకలు చాలా బాగున్నాయి. తర్వాత బోటింగ్, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది అండి. ఇక్కడ స్పీడ్ బోటింగ్ తర్వాత ఇక్కడ పైన డ్యామ్ బాగుంటుంది అండి. డ్యామ్ లో కిందకి వెళ్ళి లంచ్ ఏం చేసుకోవచ్చు అండి, వండుకొని తినొచ్చు. బాగుంటుంది మొత్తం సీనరీ చాలా బాగుంటుంది అండి. ఇటు కొండల్లాగా విడివిడిగా ఉంటాయి, బాగుంటాయి చూడటానికి. పైనుంచి చాలా వ్యూ బాగుంటుంది అండి. ఈ టైప్ చూస్తానికి ఎంత దూరం వచ్చినా కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అండి.
1: మేము రేపల్లాల నుంచి వచ్చాం. నా పేరు పీతరుణ్, కాలేజ్ స్టూడెంట్స్. వ్యూ చూడటానికి చాలా బాగుంది ఇక్కడ కిన్నెరసాని. కిన్నెరసాని జింక పాక్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి. అలాగే బోటింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా అలాగే లాంచ్ ఉంటుంది, ఫ్లో ఆఫ్ వాటర్ కూడా బాగుంది. డ్యామ్ ఉంది, డ్యామ్ ఇంకా సూపర్ ఉంది. ఆ కొండలు వ్యూ చాలా బాగుంది. మేము చాలా సంతోషించాం వచ్చినందుకు. ఎంత దూరం నుంచి వచ్చినా హ్యాపీగా ఉంటారు.
3: నా పేరు వినయ్, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఇక్కడ కిన్నెరసాని చాలా బాగుంది, వెదర్ క్లైమేట్ కూడా. జింకలు కూడా చాలా బాగున్నాయి. ఆయన బోటింగ్ కూడా, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది. అండ్ డ్యామ్ కూడా బాగానే ఉంది. అటు కింద పోతే అటు కుకింగ్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి. డ్యామ్ రీచ్ చేసినప్పుడు వాటర్ కూడా అటు పోతాయి, చాలా బాగుంది అండి. చాలా మంది కూడా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ని.
4: అటు చూడండి చూడండి, బోట్స్ వెళ్తున్నాయి, జనాలు కూడా ఉన్నారు చాలా మంది.
0: అవును, ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది. మనము వెళ్దాం పదా. బోట్ ఎక్కేందుకు కూడా టికెట్ తీసుకోవాలి.
4: ఓ తీసుకుందాం. అలాగే
0: ఇక్కడ బోట్ డ్రైవర్స్ ఉన్నారు, వారిని అడిగి బోట్ షికారు వివరాలు తెలుసుకుందాం.
4: అలాగే.
0: నమస్కారం అండి. ఈ కిన్నెరసానిలో బోట్ షికారు గురించి తెలియజేస్తారండి?
5: నా పేరు వేముల మల్లేష్ అండి. కిన్నెరసాని టూరిజం లో డ్రైవర్ కి హెల్పర్ గా పనిచేస్తాను. రెండు, ఒకటి స్పీడ్ బోట్, ఒకటి పాంటన్ బోట్ ఉంది. స్పీడ్ బోట్ లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, 5 నిమిషాల రైడ్ ఉంటుంది. పాంటన్ బోట్ లో 35 మంది వెళ్ళొచ్చు, 15 నిమిషాల రైడ్ ఉంటుంది. పెద్దవాళ్లకు 50 రూపాయల టికెట్, పిల్లలకు 30 రూపాయల టికెట్ పెద్ద బోట్ లో. స్పీడ్ బోట్ లో అయితే 350 రూపాయలు ప్యాకేజ్ టికెట్ అది. వీకెండ్స్ లో అయితే ఎక్కువ ఉంటుంది సార్. సాటర్డే సండే టైంలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో కూడా ఎక్కువ ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో అయితే సాటర్డే సండే కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. టూరిస్టులు తాకడానికి కొంచెం రద్దీగా ఉంటుంది మాకు. వీకెండ్స్ టైంలో అయితే ఒక 500-600 మెంబర్స్ టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి, ఓన్లీ బోటింగ్ పర్పస్ అయితే. అందరికి జాకెట్స్ ఇస్తాం, లైఫ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ కంపల్సరీ వేయకుండా అయితే పంపించము. ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం ఉండదు సార్. ఇక్కడ ఎందుకంటే ఇది రన్నింగ్ వాటర్ కాదు కదా, ఇది ఓన్లీ స్టాండింగ్ వాటర్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ లిఫ్టింగ్ ఉంటుంది. ఆ గేట్ లిఫ్టింగ్ టైంలో బోటింగ్ మొత్తం టోటల్గా క్లోజ్ చేస్తాము. ఎప్పటికీ అబ్జర్వేషన్లో ఉంటాం సార్ మేము. మార్నింగ్ 9:30కి వచ్చి ఈవినింగ్ 5:36 వరకు ఇక్కడే ఉంటామండి మేము. ముసళ్ళు ఉంటాయి, బట్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి 50 ఇయర్స్ అవుతుంది. ఈ 50 ఇయర్స్ లో ఎప్పుడు కూడా మనిషి యొక్క బ్లడ్కు ఇక్కడ ఉన్న మొసళ్ళ లాంటివి అయితే అటాక్ చేయడానికి అయితే లేదు. ఇంతవరకు అయితే ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కిన్నెరసానిలో. మా ఎండీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి టూరిజం కాటేజెస్, గ్లాస్ హౌస్, ఒక్కొక్క కాటేజ్ వచ్చి 4 రూమ్స్ అండి. అలాంటివి 9 కాటేజెస్ కట్టారు. ఒక గ్లాస్ హౌస్ అద్దాల మీద ఒకటి కట్టారు.
4: మనము బోట్ షికార్ చేద్దాం, మరి ఈ లైఫ్ జాకెట్స్ వేసుకుందామా?
0: సరే. నిజంగా బోటు ప్రయాణం మరిచిపోలేని మధురానుభూతి.
4: అబ్బా, ఈ కిన్నెరసాని జలాశయంలో ప్రయాణం మరువలేనిది, మరుపురానిది కదండి. ఎంత చల్లటి గాలులో, నీటి మధ్యలో ఆ చిన్న చిన్న దీవులు ఎంత అందంగా, అద్భుతంగా ఉన్నాయో కదా. ఎంత బాగున్నాయో ఆ చిన్న చిన్న దీవులు.
0: కిన్నెరసాని జలాశయంలో బోటు షికారు ఒక మధురానుభూతి. ఈ కాసేపు అన్ని మర్చిపోతున్నాం కదా.
4: అవునండి.
0: దిగండి మెల్లగా.
4: అలాగే.
0: చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇంకో బోటు డ్రైవర్ ఉన్నారు, మరి వారిని పలకరిద్దామా?
4: అలాగే.
0: నమస్కారం అండి. మీరు ఒక బోటు డ్రైవర్ గా సందర్శకులకు ఎలాంటి సేవలు అందిస్తారో తెలియజేస్తారా?
6: నా పేరు బాబురావు అండి.
7: మేము ఇక్కడ డ్రైవర్ పని హెల్పర్ గా పనిచేస్తున్నాం అండి. ఇక్కడ కంపల్సరీ మేము టూరిస్టులకు వచ్చి బోటు ప్రయాణం చేసే వాళ్ళకు కంపల్సరీ లైఫ్ జాకెట్ వేయించిన తర్వాత బోటింగ్ చేపిస్తామండి. వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి సేఫ్ గా దింపేస్తాం సార్ మేము. ఏదన్నా ఉంటే మేము

0: ఒకళ్ళ సడన్ గా అట్లా ఏదన్నా అవుతుంది అనుకుంటే వాళ్ళు టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది అన్న వాళ్ళు మళ్ళీ బోట్ రిటర్న్ చేసేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి సేఫ్ గా దింపేస్తాం సార్. మేము సేఫ్ జర్నీ చేసి వాళ్ళని ఆనందపరిచి పంపిస్తాం సార్ మేము.
1: ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించి బోటు షికారు చేసిన సందర్శకులున్నారు, వారిని కూడా అడిగి వారి అనుభూతులు తెలుసుకుందామా? మరి
2: తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించినందుకు ఏ విధంగా అనుభూతి చెందారో తెలియజేస్తారా?
3: నా పేరు కృష్ణ అండి, కమ్మారోడ్ల మండలం పూలపల్లి. మామూలుగా పర్యటక కేంద్రంలో బాగుంటుందని చెప్తే ఇక్కడికి వచ్చేసాం, బోటు షికారు చేసాం. కిన్నెరసాని బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది.
4: మాది పోలిపల్లి అండి, మధ్యలో మారుతామని ఇక్కడ కిన్నెరసాని చూద్దామని వచ్చినాం. చాలా చాలా బాగుంది, ఇక్కడ ఉన్న కూడా మంచి సహకరించారు. మంచిగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసాం. 9 మంది వచ్చేసాం, 6 గ్రాం పెద్దాల్లో 3 గురు చిన్న పాప. నీళ్ళ వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది, ఆనందంగా మంచిగా హ్యాపీగా మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసాం. పిల్లలైతే ఎంజాయ్ చేసుకుంటున్నాం, అందరం మంచిగా అనిపించింది అండి.
5: మాది కొత్తవడం అండి, మా పేరు వచ్చేసి హరీష్. బోట్ లో మాకు పోవడం వల్ల హ్యాపీనెస్ గా అనిపించింది. ప్రతి ఒక్కరికి జాకెట్స్ ఇస్తున్నారు, మా ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కూడా జాకెట్స్ ఇచ్చారు. జాకెట్స్ వేసుకున్నాము, 2 బోట్లు ఎక్కామండి, చిన్నది ఎక్కాం పెద్దది ఎక్కాము. చాలా మంచిగా అనిపించింది, డ్రైవర్స్ కూడా కంఫర్టబుల్, మన డ్రైవింగ్ చేయడం కానీ కోఆపరేషన్ మంచిగా ఉన్నారు. నీళ్ళలో వెళ్తుంటే మాకు ప్రశాంతంగా మంచి చల్లటి గాలులు రావడం, సీన్స్ మంచిగా, ఫోటోషూట్ కూడా మంచిగా బాగుంటది.
6: మేము కొత్తగూడ నుంచి వచ్చామండి, నా పేరు శ్రావణి. ఇక్కడ బోటింగ్ అయితే చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చిన్న స్పీడ్ బోట్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాము, చాలా మంచిగా అనిపించింది. గాలిలో లేచినట్టు అనిపించింది, అది వెళ్తుంటే చల్ల గాలులు బాగా వస్తున్నాయి, వాటర్ నుంచి చల్ల గాలులు వస్తున్నాయి, పొదలు బాగున్నాయి, ఇక్కడ వ్యూ బాగుంది, డ్యామ్ వ్యూ బాగుంది, అడవి కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే ఎంజాయ్ బాగుండేది అనిపించింది.
7: నా పేరు అమ్జద్ పాషా, ఇక్కడ కిన్నెరసానికి చూడడానికి వచ్చాము, ఖమ్మం నుంచి వచ్చాము. ఇది చాలా బాగుంది చూడడానికి, ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తో వచ్చాము, అన్ని చూసాము, డ్యామ్ కూడా చూసాము, బోటింగ్ వచ్చాము, బోటింగ్ కూడా బాగుంది. డ్యామ్ మీద నడిచాము చివరి వరకు, డ్యామ్ మొత్తం బాగుంది, సీనరీ బాగుంది, ఐలాండ్ లాగుంది, వి కెన్ విజిబుల్, వి కెన్ ఎంజాయ్ ఆల్ దిస్.
8: మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనగొండ గ్రామం నుంచి వచ్చినామండి. నా పేరు షేక్ బాలు షహీద్. కిన్నెరసాని బాగుందండి, చాలా మంచిగా అనిపించింది. బోర్డులో తిరగటం 5 నిమిషాలు ఏదో కూలిపోయినట్టు అనిపించింది. డ్యామ్ కూడా చూసి చాలా బాగుందండి. అది కిన్నెరసాని అంటే ఇట్లా ఉంటుంది అనిపించింది. జింకల పార్క్ చూసినామండి, చాలా నీట్గా ఉంది, అఫీషియల్ ఉంది, రోడ్స్ కూడా బాగున్నాయండి, అందరు సహకరిస్తారు, మంచిగా ఉందండి.
1: అవును, ఇంకా చూడడానికి ఏమున్నాయి ఇక్కడ?
2: ఇది వరకు అద్దాల మేడ ఒకటి ఉండేది, దాన్ని కూల్చేశారు. మళ్ళీ ఇప్పుడు టూరిజం శాఖ వారు సందర్శకుల కోసం కాటేజీలు, అద్దాల మేడ నిర్మిస్తున్నారు.
1: ఓ అలాగా.
2: ఇక్కడ 2 రోజులు బస చేసే అవకాశం కూడా ఉంటుంది.
1: అవునండి, అప్పుడు సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 2 రోజులు ఈ కిన్నెరసాని జలాశయం అందాలు తనివి తీరా తిలకించవచ్చు.
2: కిన్నెరసాని జలాశయం అందాలు తిలకించాం కదా, మరి ఇంటికి బయలుదేరదామా?
1: అలాగే పదండి.
9: ఈ కిన్నెరసాని జలాశయం సందర్శన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేము.
10: ఇలా ప్రకృతి సౌందర్యాలతో పర్యావరణాన్ని రక్షిస్తూ, వన్యప్రాణులకు పక్షులకు ఆవాసం కల్పిస్తూ, పంట పొలాలకు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు నీరందిస్తూ, ఇంకా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతూ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాజెక్టు.

మీరింతవరకు 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వింటున్న పాట జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజినిజార్ నేహాబాసిన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఊపిరి ఈ చిత్రం కోసం రంజిత్ సుచిత్ర పాడిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం గోపీ సుందర్.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనీషా ఈరపతిని పాడిన శ్రీమణి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: రాజ్యపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: విన్న ఈ పాట చలో. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం మహతి స్వరసాగర్.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 11 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇరాన్లో సైనిక చర్యను నిలిపివేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా నిరోధించే తీర్మానానికి అనుకూలంగా 215 మంది మద్దతు తెలిపితే 208 మంది వ్యతిరేకించారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్దానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్దరణకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్లో సుదీర్ఘంగా జరిగిన ఉన్నతస్థాయి చర్చల అనంతరం కాల్పుల విరమణ అమలుకు అంగీకరిస్తూ ఇజ్రాయెల్, లెబనాన్ ఉన్నతాధికారులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్తగా 5 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్, టొబాగో, జింబాబ్వే దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2 ఏళ్ల పాటు తాత్కాలిక సభ్య దేశాలుగా కొనసాగుతాయి. డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాల్లో కొత్తగా ఈ 5 దేశాలు ఎన్నికయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు 3 గంటలకు మక్తల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్లు పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలో ఉన్నతాధికారుల సమక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే ఆయన బస చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు 70.04 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. సాయంత్రం అగర్తలాకు చేరుకుంటారు. పుష్పబంతా ప్యాలెస్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత లంకమురాలోని సరిహద్దు భద్రతా దళం అవుట్పోస్టును సందర్శిస్తారు. శ్రీలంకలోని అగురువతోట జిల్లాలో ఒక వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 8 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. కేరళం మాహేల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా ప్రాంతాల్లో పగటిపూట వర్షాలు కురుస్తాయని సూచించింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమంలో వినండి కె మహతి జ్యోతిర్మయి గారి గాత్రం. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ కె జయరాం, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి గౌళీపంత్ రాగంలో శ్యామశాస్త్రి రచన తరుణం ఇదమ్మ ఆదితాళం.

మీరింతవరకు కె మహతి జ్యోతిర్మయ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ కె జయరాం, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు విందాం.

ఈనాటి యువవాణి సంగీతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సుగం సంగీత్ కార్యక్రమంలో వినండి శ్రీమతి అర్పితా బాసక్, శ్రీమతి మౌమితా ఘోష్ గారులు ఆలపించిన రబీంద్ర సంగీతం.

0: let's listen to a small commercial.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: డ్రామా అండ్ లిటరేచర్. ఆల్ ఇండియా రేడియో సెంట్రల్ డ్రామా యూనిట్ హస్ బీన్ క్వైట్ but significant patron of Indian literature and theatre. Since its inception in 1960s, the Central Drama Unit has produced over 1500 plays which are translated and broadcasted in 22 Indian languages simultaneously across the network every month. Legendary playwrights like Habib Tanvir and P.L. Deshpande were associated with All India Radio in its early years, using radio drama to provide complex ideas to a mass audience. News and current affairs. All India Radio's news service division is among the most extensive news operations in Asia. It broadcasts around 647 news bulletins daily, amounting to nearly 56 hours of news programming every single day. Akashwani's commitment to multilingual news bulletins are available in 23 languages and 179 dialects ensures that even communities with no access to print or digital media are kept informed.

0: Akashvani was instrumental in spreading messages around literacy, health awareness, and agricultural knowledge to rural and urban audience alike in the years following independence. Agricultural advice, weather updates, family planning awareness, and government welfare scheme announcements were all broadcast regularly to reach citizens who could not access other media. Akashvani's reach during national emergencies has also been critical. The broadcaster has provided vital emergency communications during natural disasters, including broadcasting crucial alerts. The growth of Akashvani's infrastructure since independence is staggering. From 6 stations in 1947, the network has expanded to 470 broadcasting centers across India, with programming in 23 languages and 179 dialects. Akashvani's home service now covers nearly 92% of the India's geographic area and reaches 99.19% of its total population, making it one of the most extensive public broadcasting networks in the world in terms of geographic and demographic coverage. The network spans medium wave, shortwave and FM frequencies. All India Radio currently operates 467 radio stations and 662 radio transmitters nationwide, including 140 MW, 48 SW and 474 FM transmitters, forming a transmission infrastructure of remarkable scale.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఎ రెలిక్ ఆఫ్ ద పాస్ట్, ఆల్ ఇండియా రేడియో హ్యాస్ బీన్ యాక్టివ్లీ మోడర్నైజింగ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ డిజిటల్ ఫుట్ప్రింట్ టు రీచ్ న్యూ జనరేషన్స్ ఆఫ్ లిజనర్స్. డిజిటల్ రేడియో మోడల్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ టెక్నాలజికల్ అప్గ్రేడ్ అండర్ వే ఎట్ Akashvani is the adoption of Digital Radio Mondial standard for digital terrestrial broadcasting. News on air, Akashvani meets the smartphone. For listeners who prefer the phones, Akashvani launched the News on Air mobile application. Akashvani's content is now accessible worldwide through the News on Air app, podcasts and official websites, effectively integrating traditional broadcasting with modern digital media. The app offers over 200 live streaming networks which have often been accessed by more than 2.5 million users from different countries, giving Akashvani a genuinely global listener base. Social media and the new listener. Akashvani's new service digital division social media cell, established in May 2013, actively disseminates content across platforms including websites, Twitter, Facebook and SMS. This multi-platform approach means Akashvani is no longer just a

0: broadcaster. It functions increasingly as a multimedia content publisher, keeping its content across relevant across screen sizes and attention spans.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఆకాశవాణి ఆపరేట్స్ అండర్ ద ట్విన్ మ్యాండేట్ ఆఫ్ ఇట్స్ మోటో, బహుజన్ హితయ బహుజన్ సుఖయ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మెనీ అండ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద మెనీ. ఇన్ అన్ ఎరా డామినేటెడ్ బై అన్ అల్గోరిథం డ్రైవెన్ కంటెంట్ ప్లాట్ఫామ్స్, ఇట్స్ కమిట్మెంట్ టు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ రిమైన్స్ బోత్ అ స్ట్రెంగ్త్ అండ్ అ ఛాలెంజ్. Akashvani still retains the ability to reach 99% of its population, a figure that no private broadcaster, streaming service or social media platform has come close to matching in India. That reach is not just a statistic. It is a reminder of what a well-resourced public broadcaster can accomplish when its mission is to serve the nation rather than maximize profit. Thank you for listening. This is Tanisha signing off.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు

2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమాపేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాపేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

0: లో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkonto భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.

0: इंसान ये कमाल कर दिया बच्चों ने।
1: ये क्या हो रहा है, कहीं मेरी आंखें धोखा तो नहीं खा रही है? अरे देखो वो गुब्बारा तो वाकई ऊपर जा रहा है।
0: अरे सचमुच उड़ रहा है, सचमुच।
1: अरे वाह, अरे यार ये तो कमाल हो गया,
0: बहुत अच्छे, बहुत अच्छे। देखो देखो गुब्बारा बहुत ऊंचा चला गया।
1: अरे चौपर, अरे इन दोनों लड़कों ने कमाल दिखा दिया, आज तक ऐसा नहीं हुआ।
0: वो देखो वो देखो गुब्बारा नीचे आ रहा है, नीचे आ रहा, उधर उधर जा रहा है। देखो पेड़ों की तरफ,
1: अरे
0: देखो,
1: अरे अरे वो पेड़ों की तरफ, अरे बाप रे, अरे वो पेड़ से जाकर टकरा गया, अरे गिर गया, अरे गिर गया।
2: साथियों, ये थी जोसेफ और स्टीफन की पहली उड़ान। क्या आप जानते हैं, ये गुब्बारा लगभग 8 मिनट तक हवा में उड़ा और बाद में एक पेड़ से जा टकराया। और हाँ, जिस रस्सी से टोकरा बंधा हुआ था वो रस्सी भी टूट गई और सभी यात्री धड़ाम से नीचे आ गिरे। सिर्फ मुर्गे का एक पंख टूटा, शेष यात्री यानी भेड़ और बतख बिल्कुल ठीक थे। ठीक इसके 2 महीने बाद यानी नवंबर सन 1783 में जोसेफ और स्टीफन ने एक गुब्बारा और उड़ाया, जिस पर खुद उन्होंने उड़ान भरी। ये गुब्बारा लगभग 900 मीटर ऊंचा उड़ा और इसने 2 किलोमीटर की यात्रा की। इस तरह शुरू हुआ उड्डयन का युग। लेकिन गुब्बारे में उड़ना बहुत जोखिम का काम था। तेज हवा गुब्बारे को किसी भी दिशा में उड़ा ले जाती थी। कई बार मनुष्य को इस उड़ान में अपनी जान से भी हाथ धोना पड़ता था। लेकिन मनुष्य ने हार नहीं मानी और वो इस दिशा में खोज करता रहा। आखिर में अमेरिका के 2 भाइयों विल्बर और ऑलिवर राइट, जिन्हें हम राइट ब्रदर्स के नाम से भी जानते हैं, उन्होंने हवाई जहाज का एक ऐसा नमूना विकसित किया।
3: ఈనాటి ఎన్సీఆర్టీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు సమావేశమైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారుల గుర్తింపుకు విధి విధానాలు అఖిలపక్ష పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. నారాయణపేట జిల్లా మక్తల్కు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సుమారు 5 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గూడెందొడ్డి రిజర్వాయర్ JNLIS స్టేజ్ 1 పంప్ హౌస్ను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలీప్యాడ్కు చేరుకుంటారు. సోమశిలలోని మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్లో 3 గంటల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నెట్టంపాడు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు. లిఫ్ట్ 1కి అనుసంధానమైన గూడెందొడ్డి జలాశయాన్ని పరిశీలిస్తారు. ఈ జలాశయం విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉండగా భూసేకరణ అంశంపై కన్సల్టెన్సీ

సంస్థ సర్వే చేసి నివేదికలు ఇచ్చింది. గూడెందొడ్డి విస్తరణ అంశంలో ప్రస్తుతం సామర్థ్యం పెంపు 11 టీఎంసీలు కాకుండా ఏకంగా 15 టీఎంసీలకు పెంచితే ఎంతమేర ప్రయోజనం ఉంటుందనే దానిపై పరిశీలించి ప్రాథమిక నివేదికను సాగునీటి శాఖ అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణలో 7597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ కానుక ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. NH 63లో ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లోనూ, అలాగే NH 563లో జగిత్యాల కరీంనగర్ మార్గాన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలోనూ 4 వరుసల రహదారులుగా విస్తరించనుంది. దీంతో ఆర్మూర్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రగతికి మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండటానికి ఈ నిర్ణయమే మరొక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపుకు సలహాలు, సూచనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త ధరలను నిర్ణయించడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు భూముల విలువ సవరణ జరిగిందని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత శాస్త్రీయ పద్దతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వ హయాంలో సవరణలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా భూముల విలువలు ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందిందని దక్షిణాఫ్రికా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలని రాష్ట వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శామీర్పేటలో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం నిన్న ముగిసింది. నైజీరియాలోని టరాబా రాష్ట యువత విత్తన తయారీ రంగంలో శిక్షణ పొందింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ టరాబా రాష్ట యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని మంత్రి తుమ్మల తెలిపారు. శిక్షణ ద్వారా నైజీరియా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ, వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో పరిజ్ఞానం పొందారని తెలిపారు.

0: రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటికే 70.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మరో 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్లపల్లి మండలం తాడూరులో నిర్వహించిన గ్రామసభకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. వాహనదారులు స్వీయ రక్షణ కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
1: డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్, హై స్పీడ్. దెన్ రాంగ్ వే డ్రైవింగ్. ఈ ఊరు నుంచి చాలా మిట్టి సైన్ కూడా నడుస్తుంది, ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. సో ట్రాక్టర్ డ్రైవర్ కి కూడా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి.
0: కరీంనగర్ జిల్లాలో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ 96% పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తే 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. రైతులకు 628 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరితగతిని పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట దేవాదాయ అటవీ శాఖ మంత్రి ఆదేశించారు. ఎంజీఎం అభివృద్ది కమిటీ సమావేశంలో జిల్లా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే నిధులు, పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వనితా లోకం.

0: కార్యక్రమంలో వినండి సాహిత్యంతో దోస్తీ శీర్షికన అప్పాజోస్సుల సత్యనారాయణ గార రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష. సమీక్షకురాలు శ్రీమతి ధూళిపాల అరుణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు నమస్కారం. ఖగోళ విజ్ఞాన వికాసిని దివాకర వృత్త తారావళిపై ప్రసంగిస్తున్నది ధూళిపాల అరుణ. అప్పాజోస్సుల సత్యనారాయణ గారిలో ఉన్న కావ్యకళ ఉదాత్తమైనది. అనుభూతి పారవశ్యమైన భావనాజాలంలో ఆయన మమేకమవుతారు. తనను తాను అన్వేషించుకునే క్రమంలో ఆయనలోని తాత్వికత హృదయపు అంచులను స్పృశిస్తుంది. అక్కడే లోపలి పొరలను చీల్చుకుంటూ కావ్య నిర్మాణ శైలి రూపుదిద్దుకుంటుంది. అద్భుత శిల్ప చాతుర్యంతో అది అలరారుతుంది. ఆ విధంగా ఆయన స్మృతి పథంలో మెరిసిన నక్షత్రమాలిక తారావళి. అలంకార శాస్త్రంలో సప్తవింశతి పద్యాన్ని నామ్నా తారావళీమత అని తారావళికి లక్షణం చెప్పబడింది. సప్తవింశతి అయిన నక్షత్రమాల అని కావ్యాలంకార చూడ

చూడామణిలోను తారాణాం సంఖ్యయా పదైర్యుక్త తారావళి మతాని ప్రతాపరుద్ర యశోభూషణంలోను దీనికి నిర్వచనం చెప్పడం జరిగింది. ఖగోళ శాస్త్రంలో పేర్కొనబడిన 27 నక్షత్రాల వలె తారావళిలో 27 పద్యాలుండడం దీని లక్షణం. ఈ దేహం పంచభూతాత్మకం. తత్వశాస్త్ర సిద్ధాంతం ప్రకారం వీటి సమతుల్యత ఆరోగ్య హేతువు. శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన అప్పాజోష్యుల వారు ప్రకృతికి మరియు జీవునికి ఆధారభూతమైన దినకరుని నైమిత్తికతను శాస్త్రీయ దృక్కోణంలో వివరిస్తూ దివాకర వృత్త తారావళిని రచించారు. ఇందులోని ప్రతి పద్యం స్వతంత్ర భావయుక్తమై ఉదాత్త వస్తుగుణ సందీపితమై కవి కావ్యకళా కౌశలాన్ని వ్యక్తీకరిస్తూ కనుగవను పద్యాల వెంబడి పరుగులు పెట్టిస్తుంది. సౌర మండలానికి కేంద్ర బిందువుగా భూమికి జీవనశక్తిని ప్రసాదించేది సూర్యుడు. జగతి జీవనానికి పూర్తి కారకుడైన సూర్యునికి సంబంధించిన అనేక విషయాలు దివాకర వృత్త తారావళిలో కవి వివరించారు. విజ్ఞానంతో పాటు రసానుభూతి దీనిలోని ప్రత్యేకత. శ్రీవిధి సూత్రమై సకలచేతన కారణమై సదాతన స్థావర జంగమ స్థితికి తావలమై గుణదోషలుప్త సంపావిత విశ్వతోముఖ విభాకరమై నిఖిలాత్మయై జగద్వ్యావృతమైన వెల్గు నిరవధ్యము నాకు నుపాస్యమయ్యడున్. బ్రహ్మ యొక్క సమస్త సృష్టికి మూలసూత్రము, సకల చైతన్యానికి మూల కారణము, చేతనాచేతనమైన జగత్తుకు శాశ్వతాధారము, గుణదోషాలు లేనట్టి పరమ పావనము, విశ్వానికి ప్రకాశమానము, నిఖిలమైన సృష్టికి ఆత్మరూపమై జగమంతా వ్యాపించినట్టి వెలుగు ఏదైతే ఉన్నదో దానిని నేను నిరంతరం ఉపాసిస్తాను అంటారు కవి. త్రిసంధ్యలలో విశ్వవ్యాపకునిగా సూర్యుడు ఆరాధింపబడుతున్నాడు. త్రికాలమే తజ్జప్త్వా క్రతుశత ఫలమవాప్నోతి అని సూర్యోపనిషత్తులో త్రికాలాలలో సూర్యుని ఆరాధిస్తే 100 యాగాలు చేసిన ఫలం దక్కుతుందని ఫలశ్రుతి కూడా చెప్పబడింది. వైదిక కామ్యకర్మలలో కూడా పరమాత్మునిగా సూర్యారాధన కనబడుతున్నది. అందువల్ల నిఖిలాత్మరూపుడైన ఆ సూర్యుని తమ ఆత్మలో వెలుగుగా కవి ఉపాసిస్తానంటారు. సూర్యుని నుండి అన్ని ప్రాణులు జన్మించాయి అనగా సృష్టితత్వంలో జీవుల ఉద్భవంలో సూర్యుడు మూలకారకుడు. సకల లోకానికి జ్ఞానస్వరూపంగా వెలుగునందించే సూర్యుడు తమకు నిరంతరం ఉపాస్యం కావాలని అభిలషిస్తూ కవి ఈ తారావళిని ప్రారంభించారు. ఆదిత్యః సవితా సూర్యః ఖగపూషా గభస్తిమాన్ అని ఆదిత్య హృదయంలో చెప్పబడింది. ఆదిత్యుడు జగసృష్టికి కారకుడు. లోకోపకారం కొరకు ఆకాశాన సంచరిస్తూ ప్రాణికోటిని తన కిరణముల ద్వారా పోషిస్తాడు. అందువల్ల జగత్తుకు మూలకారణమైన సూర్యభగవాను వెలుగును కవి ఉపాసిస్తానంటారు. ప్రత్యక్ష దైవము, జ్యోతిస్వరూపుడు అయిన సూర్యుని ఉపాసించడం ద్వారా నిత్యము శాశ్వతము అయిన బ్రహ్మజ్ఞాన సన్నిధికి చేరుకునే ఏకాగ్ర చిత్తాన్ని పొందాలని ఆయన ఆకాంక్షిస్తారు. శివుడంచున్మరికేశ ఉండను నవిచ్ఛిన్నాత్మతత్వంబు నీవౌదందున్ భవదీయ దీతి సమాహారంబులుర్విన్ సదా శివసంపన్నమునర్చు నీ వెలుగు రాజిల్లంగా వ్యాపింపజేతు విశ్వంబునగాన విష్ణుడవు ఖద్యోతా నమస్కారముల్. కవి ఈ పద్యంలో శివకేశవాభేదమైన పరమాత్మ స్వరూపంగా సూర్యుని ఆరాధిస్తున్నారు. సూర్యుని కిరణ సమూహాలు భూమండలాన్ని ఎల్లవేళలా పరిశుభ్రమునరిస్తున్నాయి. కనుక ఆ కిరణాలు శివలక్షణోపేతంగా భూమిని సంపన్నం చేసి జీవులకు ఆనందాన్నిస్తున్నాయి. సూర్యుని ప్రకాశం విశ్వమంతా పరివ్యాప్తమై చేతనత్వాన్ని అందిస్తూ విష్ణులక్షణయుతంగా భాసురమగుతున్నది. శివుడు మంగళకరుడు, విష్ణువు సర్వవ్యాపకుడు. ఈ రెండు గుణముల చేత శివకేశవుల తత్వాన్ని తనలో ఇముడ్చుకున్న పరమాత్ముడు సూర్యుడు లోక కళ్యాణ కారకుడవుతున్నాడు. అటువంటి ప్రకాశానికి నమస్కృతులు తెలుపుతారు కవి. అనంతమైన విశ్వానికి హితుడైన ఆ సూర్యుడే ఆరాధనీయుడనే కవి భావన ఇక్కడ సముచితంగా చెప్పబడింది. విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే నమస్తే సప్తలోకేశ నమస్తే సప్త సప్తయే అని భవిష్య పురాణంలో చెప్పినట్టు త్రిమూర్త్యాత్మక స్వరూపమే సూర్యుడు. సకల సృష్టి స్థితిలయలకు సాక్షీభూతుడైన సూర్యుని ఆరాధన అత్యంత విశేషం.
దినముల్ వారముల్ నెలలు తీరుగా నబ్దములంచు నీదు చేతనమున వింగడించి ఋతుధర్మ విభాగమునర్చి వాయుయోజన సమకట్టి వర్షములు సస్యము పాడియు సంతరించి భూమిని సకలార్థదాయినిగా మిత్రుడా వర్ధిలజేసిది మెయిన్. సూర్యుడు జగన్మిత్రుడు. సూర్య సంచారం వలన రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతుధర్మాన్ని అనుసరించి వాయు సంచారం కలుగుతుంది. కాలానుగుణమైన

వర్షాలను అందించి భూమిని సస్యశ్యామలం చేసి వసుధను సకలార్థ ప్రదాయినిగా వర్ధిల్లజేస్తాడు. ఉత్తర దక్షిణాయనాల ప్రభావంతో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన దీపాలను వెలిగించి ప్రాణులకు మార్గనిర్దేశం చేస్తాడు. సూర్యో మరీచి మాదత్తే సర్వస్మాద్భువనాదధి తస్య పాక విశేషేణ స్మృతం కాలం విశేషణం అని చెబుతుంది యజుర్వేదం. సూర్యుడు సర్వ ప్రపంచానికి పైభాగాన కిరణముల చేత ప్రకాశిస్తున్నాడు. ఆ రశ్మి వల్లనే దిన, పక్ష, మాస, ఋతు, అయనము మొదలగు కాల భేదాలు ఏర్పడ్డాయి. ధరణిపైన బీజములు మొలుచుట నుండి ఫలిభరితములయ్యే కారకము సూర్యప్రకాశమే. ఖగోళ శాస్త్రవేత్తగా సమస్త విశ్వ జ్ఞానాన్ని సంపూర్ణంగా అవలోకనం చేసుకున్న జ్ఞాన సంపన్నులు అప్పాజోసుల వారు. పరమాత్మ తత్వంతో ఆత్మానుసంధానం చేసుకోవడానికి నిరంతరాన్వేషిగా ఎప్పటికప్పుడు ఆయన మనకు దర్శనమిస్తారు. నీవు సృజించి కాచుకొనగ నిగ్గులు తేరు మహీరుహంబులున్ పూవులు నుర్విఠీవికి ప్రమోద పతాకలు రమ్యరశ్మి సంభావిత నీ దయాద్ర రసపాత్రములౌచు ఫలంబులి మహీజీవ సమూహ సంస్థితికి శ్రేయముసంగును పద్మబాంధవ. కవి భావుకత ఇక్కడ ప్రచోదనమై ప్రకృతి సౌందర్య చిత్రాన్ని మన ముందుంచుతుంది. సూర్యుని వలన ఏర్పడిన సృష్టి సూర్యుని చేత పోషితమై రక్షణ పొందుచుండగా సమున్నతంగా పెరిగిన వృక్షాలు పరిమళభరితమైన పుష్ప సముచ్చయాలు తమ విలసిల్లే కాంతులతోడ భూమాత వైభవానికి ఎత్తిన ఆనందకేతనాలై అలరారుతున్నాయని కవి ఆ సౌందర్య ఆరాధనలో తన్మయులవుతారు. కమల బాంధవుని కారుణ్య రసవృష్టిలో రుచులను పొదవుకున్న మధుర ఫలాలు ధరణిలోని జీవరాశుల అభివృద్ధికి శ్రేయస్సును కలిగిస్తాయి. ఇక్కడ సూర్యుని కిరణాల ఔన్నత్యాన్ని అభివర్ణించడం జరిగింది. సూర్యప్రకాశం పుష్పాలను నానావర్ణ రోచిస్సులుగా సుకుమార సౌగంధికంగా రూపుదిద్దుతుంది. అత్యల్పమైన విత్తనమును మహావృక్షాలుగా ఎదిగేలా చేయగలిగే సూర్యతత్వం ఇక్కడ మనకు గోచరిస్తుంది. తమ కవిత్వ పటుత్వ శైలితో సృష్టి నిర్మాణ వైభవాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కవి పుంగవులు అప్పాజోస్యులవారు. సర్వ సమత్వ దృష్టికి సర్వ జగద్ధితకాంక్షకున్ బృహన్ నిర్వచనంబు నీవుద్యుమణి తగ నగ్ని జలంబు వాయువీయుర్వి పరోపకార భరితోన్నత మూర్తులుగా సౌరమచ్చర్వగు మాడ్కి నిర్వహణ జేయు త్విషాంపతికి నమస్కృతులు. జగత్తులోని ఏ విషయము నందైనను భేదభావము కింతలేక దయాళు అయిన సూర్యభగవానుడు సమతాదృష్టితో తన తేజస్సును ప్రకటింపజేస్తాడు. పరోపకారోన్నత దివ్యమూర్తులుగా పంచభూతాలను నడిపించడంలో సర్వసమర్థుడు సూర్యుడు. సౌరమండలం అనగా గగనతలంలో మణిగా భాసిస్తూ జగతికి మహోపకారం చేయడంలో పంచభూతాలను ప్రాతినిధ్యం వహింపజేసే సూర్యుని నిర్వహణాశక్తిని అత్యంతాశ్చర్యకరంగా భావిస్తూ ఆ విరాజమూర్తికి నమస్కృతులు తెలుపుకుంటారు కవి. వహ్నిస్త్వమేవ జలశోషణతః పృథివ్యాః సృష్టిం కరోషి జగతాంచ తథాద్యపాకం వ్యాపీ త్వమేవ భగవన్ గగనస్వరూపం త్వం పంచథా జగదిదం పరిపాసి విశ్వం అని ఆదిత్యస్తవము ఐదో శ్లోకంలో సూర్యుని కీర్తించడం జరిగింది. సూర్యుడే అగ్ని. తన వేడి కిరణముల చేత నీటిని ఆవిరి చేసి వర్షాలను కురిపించి లోకానికి సమస్త పదార్థాలను అందిస్తున్నాడు. అంతటా వ్యాపించిన వాడు అన్నీ తానైన వాడుగా లోకాలను రక్షిస్తున్నాడు అనగా సూర్యుని నుండి ప్రాణశక్తి ఆవిర్భూతమవుతున్నది. వసుధలోని ప్రత్యణువు పంచభూత ప్రయోజనశీలత్వాన్ని పొందుతున్నది. కాబట్టి పంచభూతాలకు దైవత్వాన్ని ఆపాదించి లోకోపకార ఉపాసనామూర్తులుగా గౌరవాన్ని కలిగించిన సూర్యుని పట్ల తమ ఆరాధనాభావాన్ని ప్రకటిస్తారు అప్పాజోసులవారు. నాలుగు నోళ్ల విశ్వకిరణ ప్రభలూదు నభోమణి నినున్ వేలుపు పెద్ద వంచనిద వెల్గెద నీ ఒకచో నుషోదయ బాలునిలీల నంతకును ప్రాక్షితి తీక్ష్ణపుటెండ యాతలన్ వాలెడు సందే యావల విభాసుర చంద్రికలౌచు నొక్కటన్. ఆకాశంలో మణివలె భాసిస్తూ సమస్త విశ్వంలో నాలుగు ముఖాలుగా కిరణములను ప్రసరింపజేయు సూర్యుని చతుర్ముఖ బ్రహ్మగా భావిస్తానంటారు కవి. జగత్తులో ఒకే సమయంలో ఒక్కొక్క విధంగా ఆకృతులను ధరించే సూర్యుడు వేలుపు పెద్ద అయిన బ్రహ్మగా ఆయనకు గోచరించాడు. సూర్యుని గమనం వలన కాలచక్రం భ్రమణం చెందుతున్నది. గమన నిర్దేశానుసారం విశ్వంలో ఒకే సమయంలో తూర్పు దిక్కున ఉన్న ప్రదేశంలో అరుణ వర్ణంతో బాలభాస్కరునిగా అదే సమయంలో మరోచోట తీక్షణమైన కిరణాలతో మధ్యాహ్న మార్తాండునిగా పర్వత ప్రాంతాలలో వారిపోతున్న సంధ్యారుణ తేజస్సుగా మరికొంత ఆవల

స్వచ్ఛమైన కౌముదులను వెదజల్లే చంద్రుని వలె ప్రకాశిస్తాడు. సృష్టికర్తగా చెప్పబడే బ్రహ్మ నాలుగు ముఖాలు, నాలుగు వేదాలను, నాలుగు ప్రధాన దిశలను సూచిస్తాయి. అందువల్ల నలువంకల నాలుగు విధాల ఆకృతులతో ఏకకాలంలో దర్శనమిచ్చే సూర్యుని బ్రహ్మతో పోల్చారు అప్పాజోస్సుల వారు. ఆయన రచనల్లో పద్య నిర్మాణ శైలి, సందర్భౌచిత్యము, రసజ్ఞత అడుగడుగునా దర్శనమిస్తాయి. అహరారంభమునన్ మరీచులరుణ వ్యాప్త ప్రభారాశులై తుహినారిందమ రాజసంబొలుకనుద్యోతించు మధ్యాహ్న మందహిమ స్వచ్ఛత సాత్వికాఢ్యములు సాయం సంధ్య తామిశ్ర మిశ్ర హరిద్రారుణముల్ త్వదీయమహముల్ త్రైగుణ్య సంశయముల్. మునుపటి పద్యంలో త్రిసంధ్యల ప్రకాశం ఏకకాలంలో ఒక్కోచోట ప్రతిఫలించినట్లు చేసి బ్రహ్మవలి గోచరించిన సూర్యుని ఈ పద్యంలో గుణత్రయాలకు ఆవాసంగా కవి వర్ణిస్తారు. జీవచైతన్యకారకుడైన సూర్యుడు ప్రభాతవేళ అరుణారుణ కిరణములతో జగత్తును జాగృతం చేస్తూ రజోగుణ ధీరుడై ప్రకాశిస్తాడు. మధ్యాహ్న సమయంలో ధవళ వస్త్రాంబరధరునిగా మంచువీడిన స్వచ్ఛమైన తెల్లటి కాంతిపుంజాలను ప్రసరిస్తూ సాత్విక గుణానికి ప్రతీకగా ద్యోతకమవుతాడు. సాయంకాలపు వేళ పసుపు ఎరుపు మిశ్రితమైన విభా భాస్వంతుడై తామసగుణ సంశోభితుడవుతాడు. సృష్టికారకుడు రాజస లక్షణోపేతుడు బ్రహ్మ, స్థితికారకుడు సాత్విక గుణ సంయుతుడు మహావిష్ణువు, లయకారకుడు నశింపజేయు తామస లక్షణుడు శివునకు ప్రతిబింబమై సమస్త ప్రాణికోటి జీవ ధర్మాలకు సంకేతంగా ప్రకాశిస్తాడు సూర్యుడు. మహిమాన్వితమైన సూర్యకిరణాలు ప్రకృతిలోని మౌలిక గుణాలకు విశిష్టమైన శ్రేయస్సును కలిగించే సూర్యుని మహత్వాన్ని కవి వివరిస్తారు. జీవచైతన్యమూర్తి సూర్యుడు త్రిమూర్త్యాత్మకమై త్రయీ గుణముల చేత విశ్వతేజస్సుకు కారకుడవుతాడు. తెలుగు కవిత్వతోయతి సుధీమణి తిక్కన సోమయాజి నిర్మల నిబిడార్థభావ రసరమ్య పదంబులనీ నిశాంత సంధ్యల దినసంధ్యలన్ మరి నిశాగమ సంధ్యలన్ అద్భుతంబుగా పలికిన సిద్ధవాక్కు వాక్పతి ప్రజ్ఞను తింతునర్యమా. అప్పాజోస్సుల వారు సూర్యుని మహత్వాన్ని తెలుపుతూ ప్రాస్తావికంగా ఈ పద్యంలో కవి బ్రహ్మ తిక్కన సోమయాజిని తలుచుకుంటూ ఆయనకు కైమోడుపులు సమర్పిస్తారు. రసరమ్య పద చిత్రణలతో, నిగూఢమైన అర్థములతో ప్రభాత మాధ్యాన్నిక సాయం సంధ్యలను కడురమ్యంగా వర్ణించిన కవి వాక్పతి అయిన తిక్కన వాక్కు సిద్ధించునట్టిది అద్భుతమైనదంటూ శ్లాఘిస్తారు. తెలుగు కవిత్వ సాగరంలోని అనర్ఘరత్నంగా తిక్కనను అభివర్ణిస్తూ ప్రస్తుతిస్తారు. శ్రీకారంబులు ప్రార్థనాకృతులుగా రుక్కులు నిశాంతంబు సంశ్లోకారహంబులు కర్మరూపులు యజస్సుల్ మిట్ట మధ్యాహ్న మంగీకారానత శాంతి గీత తతులు గీతాళి సాయాహ్నముల్ వీకన్నీ కిరణంబుల అంబరమణి వేదత్రయీతుల్యముల్. సూర్యుని కిరణాలు ప్రభాతవేళలో ప్రార్థనా రూపాలుగా ఋగ్వేద మంత్రాలతో శ్రీకారం చుట్టి మధ్యాహ్న వేళలో యజ్ఞ యాగాది క్రతువుల సంబంధ యజుర్వేద మంత్ర సదృశ్యమానమై సాయం సంధ్యాకాలంలో ప్రశాంత సామవేద సముదాయ శాంతిగీతికలుగా వేదత్రయ సమానములుగా భాసిస్తున్నాయి. ఏతద్యన్మండలం ఖే తపతి దినకృతస్థా రుచోర్షీషియాని ద్యోతంతే తాని సామాన్యయమపి పురుషో మండలేణుర్యచూంషి ఏవమ్యం వేదవేద త్రిత్రయమయమయం వేద వేదీ సమగ్రో వర్గం స్వర్గాపవర్గ ప్రకృతిరవికృతి సోస్తు సూర్య శ్రీయేవః. శ్రీ సూర్యశతకంలో సూర్యుని గురించినటువంటి వర్ణన ఇది. ఆకాశ మండలాన్ని ప్రకాశవంతం చేస్తూ జీవకోటి చైతన్యాన్ని త్రిసంధ్యలలో త్రయీవేద కృత్యంగా ప్రసరింపజేస్తున్న సూర్యుడు విశ్వానికి శ్రేయస్సునందిస్తున్నాడు. పుడమిని నన్నితావుల నమోఘ మరీచులనేక కాలమెయ్యడకు వివక్షచూపక సమృద్ధి త్రిసంధ్యల నిత్తువీవు నీ బెడగుల రాత్రులందు ప్రతిబింబము రూపగు చంద్రకాంతి నిత్యుడగు నహర్నిశల్ వెలుగు జ్యోతివి నీవెగదయ్య త్విత్పటి. వెలుగులకు ప్రభాకరుడవైన భాస్కర భూమండలంపై నిఖిల ప్రదేశాలలోనూ నీ అమోఘమైన కాంతులను ఏకకాలంలో ప్రసరింపజేస్తావు. ఏ ప్రదేశంపైనా భేదభావం చూపక సమదృష్టిని జనుల సమృద్ధి కోరి ప్రాతర్ మధ్యాహ్న సాయం సంధ్యలను కలిగిస్తున్నావు. అతిశయించిన నీ కాంతి విలాసాలే రాత్రివేళల్లో చంద్రకాంతిగా నీ ప్రతిబింబ సదృశ్యమైన రూపాన్ని ధరిస్తున్నాయి. నీవే నిత్యుడవు, దివారాత్రాలు ప్రకాశించే కాంతిపుంజానివి, తేజో రాశివి అంటూ అప్పాజోస్సుల వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని పట్ల తమ అంతరంగంలో పాదుకొల్పిన ఆరాధనా భావాన్ని, ఉపాసన భావాధిక్యతను ఉదాత్తంగా వెల్లడించారు.
దివాకర వృత్త తారావళిలో చివరగా సూర్యకిరణాలు ఏ విధంగా ప్రసరించినా అవి ప్రాణికోటి మనుగడకు సమస్త రీతిలో ఉపయుక్తమైనవి అని చెబుతూ అప్పాజోష్యుల వారు ఈ తారావళిని ముగిస్తారు. అపూర్వమైన రీతిలో ప్రతి పద్యంలో సౌరమండల

0: విభుని మహత్వపూర్ణ శక్తిని, శాస్త్ర విజ్ఞానపరంగా చరాచర జీవుల చైతన్యానికి కారకుడవుతున్న తీరును అద్భుతావహంగా వివరిస్తారాయన. భావానికి అనుగుణమైన సంబోధన పద్యాన్ని మరింత రమణీయంగా తీర్చింది. విజ్ఞాన ఖని, విద్యాధురీణులు, వినయ సంపన్నులు అయిన అప్పాజోసుల వారి కవితాశిల్ప విభవానికి ఈ తారావళి ఒక చక్కటి నిదర్శనం. నమస్కారం, ధన్యవాదాలు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన అప్పాజోస్సుల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకురాలు శ్రీమతి ధూళిపాల అరుణ. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, 2324085353, 2955509923. ఈ నంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి నాని చిత్రం నుండి హరిహరన్ హరిని ఆలపించిన సిరివెన్నెల గీతం, రెహమాన్ సంగీతం.

ఇప్పుడు వినండి, మజ్ను చిత్రం నుండి నరేష్ అయ్యర్ ఆలపించిన రాంబాబు గోసాల గీతం, గోపి సుందర్ సంగీతం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232 2954853 2955923 నంబర్లు మరొకసారి 2324085223 2955059523 నంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. డామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష నాయకులతో సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఓ బట్టల షాప్లో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 13 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్ ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కుపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మతి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మక్తల్లో మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం మక్తల్ నుంచి ఏరియల్ వ్యూ పరిశీలన చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసరాజు ఏరియల్ వ్యూ పరిశీలన చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలో లేరని రామచంద్రరావు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరించామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించి ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ తదితర రంగాలలో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించారు. చర్చల అనంతరం నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ, వెనిజులా ఇంధన రంగం ప్రాథమిక పరివర్తనకు లోనవుతున్నందున ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై నేటి చర్చలు దృష్టి సారించాయని చెప్పారు. పరిపాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సంస్కరణల 12 ఉత్సవాల సందర్భంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సంస్కరణల ఉత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో యాదవ వలరాజు కథ, మందహెచ్చుల కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం.

మందయచ్చి యాదవ చరిత్రలో ఊరా ఇలమల్లు కళాబృందంచే అటువంటి ఒక శివావలరాజు కథ చెప్తున్నాము. మూడో భాగం అటువంటి యాదవ వలరాజు అటువంటి అమ్మవారు పంపిన అటువంటి దేవాలయ దేవతలు పంపిన ఆవుల మందనైనా ఆవును లేకనే తెంట పెట్టుకొని అడవిహారణము చేర వచ్చిన అడవిహారణము అటువంటి ఈ నడవరికి నా సూదిమాని గుంటి ఉన్నదైనా సూదిమాని గుంటి కింద పామ వలవదేవి ఆశ్చర్యంగా ఉన్నాం మనం. ఈ వేలగిరి ఎల్ల ఆవుల పాలతోటి ప్రమన్నం వండితే ఇక్కడ కాసేపు వండుకొని తిని ఒక ప్రబోలించి మనం ఒక తిరిగి మనం ముందుకు వెళ్ళిపోదాం అని ఒక అమ్మవారు ఉలమదేవి ఏమి

ఇప్పుడు దానికి బియ్యం లేకపోయే ఎట్లా నాదా అని ఇయ్యాల రోజులు ఆలోచిస్తూ ఉన్నది. అడవి వెంబడి పోయి అడవి దూసి ఒడ్లు దూసుకొని వచ్చినది. అగో ఆటమంటే ఇల్లమ్మ బండ మీద దంచి అగో సరిగి మాత్రమంటే ఒక నీటికైనా అన్నాలు భోజనాలు చేసింది.

వృక్షం చిన్నది, ఎటువంటి ఒక వృక్షం పెద్దది, గింజ చిన్నదనంగా. అగో జిమ్మాని వృక్షం కింద అటువంటి ఒక నెలకి బంగారు శాల వేసుకొని నీరబోత ఉన్నాడు. నా నాదుని మాత్రం అటువంటి లేపి మాత్రం అన్నాలు పెట్టి, అగో మాకు తగ్గట్టు పల్లె, మాకు తగ్గట్టు ఊరు, మాకు తగ్గట్టు సంతానం కలుగుతుందో కలుగుతో అని పోదామని. అదేమా రాజు బతికే తిరిగి వస్తామని కదా.

0: సాక్షి మాత్రం లేపుతున్నది అమ్మవారు.
1: నవరాదు వరరాదు పండుకున్న నవరాదు రామ కలగలిన నవరాదు.

0: కలగండరావు రాజు కలతోడి లేచిండు, భార్యతోటి మాట విని చెవులారు ధనిబట వరకల్లా లేచి భార్య మొక్కు చూసిండు. కలగన్న ఒక వార్త మర్చిపోయిండు వలరా బామ వెళ్ళిపోదామని. అటువంటి ఒక అది ఎత్తిచ్చిన గుడారిని ఎత్తించుకొని అటువంటి ఒక కులమదేవి ముందు పోతుంది. సూదిమానుకుంటూ మీ గారు అటువంటి పంచమేకలు కడిగి వచ్చిండు, దుడ్డుగారు చెదవట్టిండు, లేవండి మేకలు మని లేపిండు. అగలేస్తలేవు, ఇగలేస్తలేవు,
1: కోడలేస్తలేదు,
0: కోడలేస్తలేదు, ఆవులేస్తలేదు, పేలేస్తలేదు. ఏమిడికలు మాయే చూసేవరకల్లా ఈనాడు వరకైనా రాత్రి కలగన్న పండుకున్న కలగన్న చిన్న రాదు.

పండుకున్న తలాపన నెల్లి చెట్టు కింద పుట్ట ఉంది, పుట్ట లోపల ఈడబొక్కల ధనువుడు అటువంటి గడబల చేత పట్టుకున్నాడు. అటువంటి భార్యని తీసుకొని పసుపు కుంకు చేత పట్టుకొని పాల కొబ్బరికాయ చేత పట్టుకొని నెల్లి చెట్టు కాడికి చేరవచ్చు రవరాదు. అయ్యో పసుపు కుంకు తల్లిండు, అటువంటి కొబ్బరికాయ కొట్టి పాల కొబ్బరికాయ కొట్టిండు. ఎగేసి కడు బాలగుద్దరామా, చెట్టు కింద పుట్టలోనే ఒక గడ బారగుద్ద వరకల్లా ఒక్క పిల్లకి ఒక అటువంటి ఒక రాకు గుండం అయింది. గుండము లోపల అటువంటి లోపల మాకు ఏడు మొక్కలు ధనము అటువంటి అమ్మవారు ధనలక్ష్మికి ధనము పెట్టాడు. ధనము పెట్టి ఏడు మొక్కల ధనము తీసుకున్నాడు. నైనము రాదు, ఈ ధనము ఒక ఉట్టిగా నేను ఒక ఖర్చు పెడితే పేరు ఉండబోదు, తింటే ఒక పేరు ఉండబోదు, పల్లెల్లోకి ఇచ్చి

0: దానిమ్మ చెట్టు కింద నెల్లూరు పట్టం ఉంది, పక్కన దొనగుండు ఉంది, దొనగుండిని కొట్టించి దొనగొండని పేరు పెట్టాను. దొనగొండకు గుండు కొట్టించి అటువంటి ఒక హిమమ ఆయన తండ్రి ఒక గుడిగా కట్టి గుడి లోపల అటువంటి ఒక భగవంతుడైన ఈనాడు వరకైనా అమ్మవారుకు ఏది కళ్ళ వచ్చిందో అమ్మవారుకు ఏది దేవి 12 అటువంటి అవతారాలు పెట్టిన వాతల్లి మాయలాతి గంగ వచ్చింది. గంగ ఒక విగ్రహం తొలగిచ్చిన ఎప్పుడైనా ఒక గుడి లోపల గంగదేవి పండుగలు చేసిండు, పప్పాలు చేసిండు, మళ్ళీ హేయ్ మెడలు కట్టిండు, ముద్దలు కట్టిండు, ఊళ్ళు కట్టిండు, పల్లెలు కట్టిండు, పట్టణాలు కట్టిండు, ఊరు లోపల ఒక జనాలు రావడానికి మేడలు మిద్దలు కట్టిండు. ఉత్తరాదికి ఆమెడ ఉదయ కాశీకి వెదరు, దక్షిణాదికి ఆమెడ ధర్మ కాశీకి వెదరు, తూర్పు ఆ మేడ ఒక ఉదయించుక సురునికి వెదరు, పడమడికి ఆ మేడ అది బాలచంద్రునికి వెదరు. అటువంటి దహిమమ్మ అటువంటి ఒక మేడలు మిద్దలు కట్టి ఆవుల మంద ఒక 2, 5, 4, 5, 8, 8, 10, 12 అదండి ఒక్క తొడ్డి ఆవుల మంద కలిగింది.
1: పోయినంత ఆవుల మంద
0: ఒక తొడ్డి ఆవులు కల్పించుకున్నాడు. దహిమమ్మ ఇది సభా కచ్చేరి కట్టిండు, సభా కచ్చేరి కాడ అటువంటి ఒక రాకపో వచ్చిన ఒక ప్రజలోకులకు వచ్చినటువంటి బాధలున్న కష్టాలు ఉన్న ప్రజలకు అటువంటి తీర్పు చెప్పుతూ, పంచాలు కలిగిన వాళ్ళకి పంచాలు చెప్పుతూ, తీర్పు చెప్పుతూ, ధనము లేని ధనము ఇచ్చి, పైస లేని పైసలు ఇచ్చి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి, నాయన రాజు యాదవ వంశమును ఒక ధర్మ కంకణం చితబట్టుకొని మా దండి ఒక రాగా ఊరు పొందించి ఊళ్ళో ఉన్న ప్రజలు మా దండి ఒక ఇది పాలు పొంగినట్టు దొనుకున్న పట్టము పొంగుతుంది సభలారా. ఉండగా అమ్మవారు లోకమాత పెళ్లి చేసుకుని ఇదో ఈనాడు వరకు 14,000 గుడ్డు వీగినాది. ధనమున్నది, ధాన్యం ఉన్నది, పైస ఉంది, పలాత్ర ఉంది, కానీ ఈనాడు వరకైనా ఒకనాడు వరకైనా ఊరికి పోయినా పల్లెకి పోయినా వనరాజా నువ్వు సంపాదించిన ఆస్తి అడగబోరు, ధనం అడగబోరు. కడుపులో పుట్టిన కొడుకుల పేరు, కొడుకులు ఎంతమంది, బిడ్డల మంది ఎంతమంది అడుగుతారు నాయన, బాధల కన్నా సంతు లేని బాధ గొప్పగా ఉంటదైనా. అమ్మవారు దేవి, దేవి లోకమాత, అమ్మవారు లోకమాత, రాజు కథ అలా ఉండగా శివమ దేవి, నా రాత ఇట్లా అయిపోయిందా, నా బతుకు ఇట్లా అయిపోయిందా, ధనం ఉండి ఎవరి పాలు, ధాన్యం ఉండి ఎవరి పాలు, ఇల్లు మెడలు వదిలిపెట్టింది లోకమాత, రాజులు వదిలిపెట్టింది, హద్రపడ లోపల చూడండి, కాకలు దూరని కాలు నడివి, సిమల దూరని సిట్టు నడివి, చేర వచ్చినది ఎరటి ఎండల్లా దుబ్బ, అటువంటి ఎరటి దుబ్బలల్లా కాలుగాలంగా, అటువంటి శీలేరు వడ్డిన పాలేరు వడ్డిన శ్రీకరం, అటువంటి సూర్యమాని గుండు ఉన్ననమ్మా, వచ్చిన నీళ్ళగాలి వచ్చాను కల్ల కళ్ళు తిరిగి, నీళ్లు లేక అన్నము లేక కళ్ళు తిరిగి పడిపోయింది, అటువంటి అడవిని తిరిగేవాడు సిగారి వాడు ఇరుకుల వాడు చూడండి, నిచ్చిన పెట్టుకోరు అటువంటి అడవి అరుణము తిరిగంగా సూర్యమాలి గుంటి కాలికి వచ్చిండు.

0: తల్లి స్వైరాపి పోయింది, మేలికే లేదు, ఈ తల్లి భూలక్ష్మి మీద ఉంటే ఈ తల్లిని సింహాలు పురుగులు తింటాయేమోని అటువంటి సంకటం ఉన్నా నిచ్చిన తీసిండు సుమాన గుంటికి వాణించి వెళ్ళిపోయి నిర్గలవాడు. అమ్మవారు మేలిక వచ్చింది, అబ్బబ్బా చూసావా ఈ సూది మనుగుంటూ అటువంటి నేను గుండు ఎక్కాలే, దేవుని నీ తెలుసుకోవాలి, దేవుని నీ వేడుకోవాలి, కొడుకులు కనాలి, బిడ్డలు కనాలి అనుకుంది. సూది మన గుంటు ఎక్కింది, వా తల్లివా, సూది మన గుంటు ఎక్కేవరకల్లా పక్షుల పగురుతం ఉండదంట, పొంగుతాడు ఊర్చింది, అవదండి పొండకాయ పెట్టింది, పొండకాయ మీద మాదండి సూది మొప్పింది, సూది మీద పొండకాయ పెట్టింది, అటువంటి శిరసు కింద పెట్టి సిరి ప్రాణాలు పైకి పెట్టింది, కాశి ముంగులకున్న సింగులు వెనుకకు ఇరకాశవాసి, రామ రామ రామ అని తపస్సు కోరుతుంది అమ్మవారు ఒక ఉలవదేవి సంతాన గురించి. ఒకేళ్ళు అయింది, రెండేళ్ళు అయింది, ఏడేళ్ళు కలిసింది, అటువంటి పాదాల మీద పక్షులు గుర్లు పెట్టుకుని పిల్లలు వేసుకొని వెళ్ళిపోతే ఉన్నాయి కానీ అమ్మవారు తపస్సు పడదునుకుతలేదు. అటువంటి ముక్కులల్లా చెవులల్లా తుమ్మిగదలు పిల్లలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ అమ్మవారు తపస్సు పడదునుకుతలేదు. అటువంటి కట్టె పిల్ల రీతి అమ్మవారు దేవి లోకమాత నెత్తుకున్న ఒక అటువంటి ఒక రకమ ఎంట్రుకలైనా అటువంటి ఒక బండకు దిగవారిపోయినాయి, మర్రి ఊడలో అటువంటి అమ్మవారి వెంట్రుకలు అయినాయి. ఎంత ఒక తపస్సు చేసిన కాని ఏ భగవంతుడైన ఒక మాలివంత ఉంది. అమ్మవారి లోకమాత దేవి పార్వతమ్మ, పార్వతమ్మని ఎంట పెట్టుకొని శివశంకులు గంగాస్థానానికి వెళ్ళిపోతూ ఉండడే. అవో నానా ప్రాణేశ్వర, అవో అటువంటి భూలక్ష్మి మీద సూది మాలకుంటి మీద ఎవరో ఒక తపస్సు కోరుతున్నారు, ఆ తల్లి కోసం నాకు తలిగింది.
1: మామాలోకాల పార్వతమ్మ నీవు, ఆ తల్లి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏడేళ్ల కాదు తపస్సు కోరుతున్నది.
0: ఎందుకు నానా ఎందుకు?
1: ఆ తల్లి మాత్రం తా ఎందుకు తవుసు కోరుతుంది అంటే అగో కొడుకులు లేక బిడ్డలు లేక చాలా బాధపడి తవుసు కోరుతుంది కదా.
0: నానా ప్రాణేశ్వర, అడవిలో ఉన్న జీవరాశులకు ఆగర పెట్టే దేవుని నీవు, చెట్టు కింద నీళ్ళు ఎవరు సేర పోసిన అడవిలో పడ నానా ప్రాణేశ్వర, దేవాల దేవ జీవాధారులకు జీవాధారము నీవు, ఆ తల్లికి సంతానం ఇచ్చిన ఇచ్చి వస్తాను నీతో గంగాస్థానికి వస్తాను నేను రాను అని చెప్పాను వలికింది అమ్మవారు లోకమాట. శివశంకుడయ్యా అమ్మవారు వల్లభదేవి కాడికి వచ్చినాడు, గడగడ గంటలు కొట్టిండు బొమ్మో శంకులు వాడిన గాని తల్లి తపస్సు దుంకుతలేదు. అమ్మవారు ఒక ప్రాణం ఉన్నది గాని ఒకసారి శరీరంలో ఒకది ఎలాంటి శక్తి లేదు. గా శివశంకుడు ఖర్చుబాల చేపించుకుని అమ్మవారికి మీద కొట్టిండు, ముమ్మడి కంటే మూడిమ్మలు ఎక్కువనే ఆ తల్లికి శక్తి కలిగింది, తపస్సు పడదునికింది. వచ్చి దేవాల దేవతలో అటువంటి శివదంగమయ్య ప్రారంభ పట్టింది, అయ్యా శివదంగమయ్యా, అయ్యా శివదంగమయ్య నీకు నాకు వచ్చిన బాధ నాకు వచ్చిన చింత నీకు చెప్పినాను నేను. ఏ ఊరు ఉంది ఏ పల్లె ఉన్నది, నాది దొనుకొండ పట్టు, దొనుకొండ పట్టు మీదది శివ వలరాజు వలరాజు భార్యని అమ్మవారు వలవది అవిని మెడలు ఉన్నాయి మిద్దలు ఉన్నాయి కాని తపస్సు కోరే సంగతి ఏమిటంటే కడుపులో కడుపులా సంతానం లేక తపస్సు కోరుతున్నాను ఆయన. తల్లి వల్లమదేవి నేను శివాసంగమేని, అటువంటి ఊళ్ళో పల్లెలు తిరిగే సంగమేని, అగో ఇంటింటికి పిచ్చి పడుకునే సంగమేని, అయ్యో సంగమయ్యే కాదు నాయన లోకాల శంకరుడివి, బూడిది పిల్లని నేను, బుట్టదోషివని నేను, నేను చేరి సంతానం ఒకటే సంతానం ఉంది ఇస్తున్నప్పు అంటారు. అమ్మవారికి ఒక తల్లి ఒప్పుకోదు, ఎందుకంటే అటువంటి ఒక సంతానం ఒక ఈనాడు వరకైనా సంతానం కాదు, ఒక్కడ ఒక చేయికి ఒక కాలు ఉన్నవాడు ఎప్పటికైనా ఒక ఈనాడు వరకైనా నాకు వల్ల కాదు, ఆ ఉన్న ఒక చనిపోతే నేను ఎప్పటికీ గుడ్రాలే కదా అని వలికి అమ్మవారు వలవదేవి. రెండో ఫలము ఇస్తా ఉన్నాడు సంగమా, రెండో ఫలము కూడా నాకు సరిపోదని అంటది. ఎందుకు? ఇద్దరు పంచాది పెట్టుకుంటుంటే మరి ఒక మధ్యలో విడిపించి కొడుకు కావాలని చెప్పని ఆ తల్లి శివాశంకుడిని కోరుకుంటాడు. మూడో పలవ చేత పట్టాడు శివయ్యా శివుడయ్యా, మూడో పలవ సరిపోనంటది అమ్మవారు వల్లభాదేవి. తల్లి మూడో పలకు సరిపోదా?
1: మూడో పలం సరిపోదు,
0: ఇచ్చేదాక నేను నన్ను వదిలిపెట్టవా?
1: వదిలిపెట్టవు,
0: నీకు సరిపోని వచ్చేదాక నేను నన్ను వదిలిపెట్టవు. నాలుగో పలం చేత పట్టి అమ్మవారు ఇస్తా ఉన్నాడైనా.

0: నా లోపల కూడా సరిపోని అంటది. ఎందుకు నా అమ్మ అటువంటివి ఈనాడు వరకైనా నలుగురు కొడుకులు, మరి నలుగురు కొడుకులు, మరి నా యొక్క నేను ఒరిగిపోతే నా పాలన నలుగురు నాలుగు దిక్కులు పట్టుకుంటారు, మరి యొక్క తలగోరు పెట్టి కొడుకు ఇక్కడ ఉన్నాడు, చిన్నవాడిని కూడా నాకు ఐదో పొలం ఇవ్వంటారు. ఐదో పొలం ఇస్తుండ అటువంటి దేవాల దేవుడు శివలింగం అయ్యా. ఐదో పొలం కూడా సరిపోదు, ఇంకో పొలం కావాలంట. అమ్మ ఏమిటమ్మా, యాదవ వంశంలో పుట్టిదాని గట్టిదానివే, మా గొప్పదానివే తల్లి వల్లభదేవి, ఆరో పొలము నీకు ఎందుకు కావాలమ్మా అని చెప్పాడు. అమ్మ నాయనా ఓ శివలింగం అయ్యా, ఐదురు కొడుకులు నా పారనెత్తుకొని ముందర తలగోరు పెట్టే కొడుకు వెళ్ళిపోతుంటాడు. ఆడవారు మగవారు వేడిస్తే మోదులు దాటదు. ఆడవిల్లవుకు పుట్టితే ఆ పొరుగుంటేమో ఈ పొరుగుంటేమో చూసినవా, అయ్యో వలదేవి బిడ్డంట, రాదు బిడ్డంట, అయ్యో ఎంత గోసపడుతుంది
1: బిడ్డ,
0: తలివరిపోయిందంట అని అయ్యో అంటారు. ఆడవిల్ల పుడితే ఆడవిల్ల ఏడిస్తే నా సచ్చిన జీవి సర్గమ్ము పోతుందంట. సరేనన్నాడు అటువంటి ఈనాడు వరకైనా ఆరో పొలం చేదబట్టి ఆరు పొలాలు ఇచ్చిండు. ఆరో పొలం కూడా సరిపోదు, ఇంకో పొలం కావాలంటారు. ఏడో పొలం కూడా చేదబట్టుకున్నాడు. ఎందుకమ్మా ఏడో పొలం అంటే, నా కడుపులో పుట్టిన కొడుకులు నాలాగా గొడ్డు ఈగవద్దు. ఎవరైనా సంతులేని వాళ్ళు ఉంటే ఆ సంతులేని వారికి ఫలము పనిచేస్తుంది అనే ఒక అమ్మవారు కూడా ముందు వచ్చే యశగతి ముందు వచ్చే ముచ్చట కూడా కనిపెట్టింది అమ్మవారు వలవదేవి. మహా గొప్ప భక్తురాలి తల్లి అని అటువంటి మహానందికి ఒక ఇది బసవ యొక్క చేతికి ఇచ్చిన అమ్మవారు ఒక ఇది అమ్మవారు దేవునికి ఇచ్చిన ఫలమైన ఆ భగవంతుడు ఒక దేమమ్మ. ఏమని పేరు పెట్టాలే, ఇచ్చే దేవుని నువ్వే, ఆవుసి ఇచ్చే దేవుని నువ్వే, ఏమని పేరు పెట్టాలని ఆయన శివసంగం అయ్యా నువ్వే పేరు పెట్టని చెప్పని భగవంతుని వేడుకుంటది. ప్రాణాలు పట్టుకొని ఓంటి ఒక వలపోస్తాం. అయ్యో ఓ తల్లి అమ్మ వలభదేవి, నేను ఈనాడు వరకైనా పేరు పెడుతున్నా, పుట్టిన పిల్లల పేరు పెట్టవే తల్లి నువ్వు. అడవి సింహాలకు నోవు నోవు.

0: అడవిలో ఉన్న గుమ్ములకు సేవ చేయి. అటువంటి ఒక దైవమ్మా,
1: అడవిలో పెద్ద పుల్ల
0: అడవి పెద్ద పుల్లకు సేవ చేయి. నోము నోముతే నడిపివాడు పెద్దిరాదని పుడతాడు. లాక్షికొండలకు నోము నోము, ఎర్రటి సీమలకు సేవ చేస్తే నల్లోకరాజు పుడతాడు. నల్లాక్షికొండలకు నోము నోము, నల్లటి సీమలకు సేవ చేయి, నల్లోకరాజు పుడతాడు. పొద్దేడుగా ఆవిల పాలు, మా పెడుగా ఆవిల పాలు, పుట్టల తన పోస్తే పుట్టల ఒట్టిండు ముద్దల పోలు రాజు. ఐదు కొడుకులు పుడతాడు, నూటొక్క లక్కకాయ, నూటొక్క ఎది. మరి ఈనాడు వరకైనా కేదారు గౌరమ్మకు నోము నోము, కేదారు గౌరమ్మ పుట్టమారి ఆడవిల్ల కూరమ్మ పుడుతుంది. పేరు పెట్టుకొని చల్లగా ఒక దొనుకొండ పట్టము మెన్ను మోగినట్టు మంచి సార్ బతకండి. అందరికి 60 ఏళ్ళు ఆవసి ఇస్తున్నా. ఒకనాడు పుట్టాలి, ఒకనాడు పురుడు, పెళ్ళిళ్ళు వేరు, సావు ఒకనాడని ఒక దీవెన పెట్టింది దేవుడు. వెళ్ళిపోయిన ఎండికొండలకు అమ్మవారు ఒక వలవదేవి, ఫలాలు తీసుకొని భర్త వద్దకు వచ్చి భర్త నీళ్ళలో నిలబడి ఒక దేవుడు ఇచ్చిన పల అన్మగించి ఐదురు కొడుకులు కన్నది, ఆడవిళ్ళ కూరమ్మను కన్నది. అమ్మవారు ఒక దొనుకొండ పట్టణంలో మిన్ను మోగినట్టు పట్టం మోగుతున్నది. 21 నాడు అటువంటి దేవాలయ దేవతలు ఒక పిలిచినట్టు ఒక అటువంటి ఒక రాక చుట్టాల బాంధను పిలిపించుకొని 6 తొట్టెలుగా చేసి 6 పుట్టు అంగిలు పుట్టు లాగలు తొడిగించి పుట్టు గజ్జలు కాలకుంగరాలు కట్టు కంచుడుంగరాలు అక్కడుంగరాలు తొడిగించి అటువంటి బంగారు తొట్టెల పండబెట్టి 6 పేరు పెట్టింది. 21 నాడు పెద్దవాడు సిమాదిరాజు, నడిపేవాడు పెద్దిరాజు, ఇళ్ళొకర నల్లొకర శివకర్ణ పోలురాజు, ఆడవిళ్ళ కూరమ్మ అని పేరు పెట్టి అటువంటి దేవాలయ దేవతల సమక్షంలో అటువంటి ఊరాన ఊరుకు ప్రజలందునందు అవ మాదండి ఒక పేరు పెట్టి చప్పలు కొట్టిండు. అటువంటి ఉలరాదు ఉలవదేవి ఒక సంతానం ఒక కనుక్కొని ఒక మిన్ను మునుగు మోగినట్టు పట్టము మోగుతుంది. వీడికి కథ ఒక 3వ భాగం సమాప్తము. ఆరతి గుణమా.

యాదవ వలరాజు కథ, మందహెచ్చుల కథ వినిపించారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి.

0: అలైవ్తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు ముందుగా వినండి. ఓ పాప లాలి, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన రాజశ్రీ గీతం, ఇళయరాజా సంగీతం.

శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైద్యాన్ని కాపాడదామనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకితో కలిపి ఆల్పించిన వేటూరి గీతం విన్నారు. మయూరి చిత్రం కోసం శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 పంట పశువుల కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరియైన ప్రామాణిక సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, తోటలు పెంచే రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, చక్కటి సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085523 మరొక నెంబర్ 2324085353. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఫోన్ నెంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085523 2324085353. గమనిక విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఇప్పుడు ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో డ్రోన్ల కొనుగోలులో

జాగ్రత్తలు. ఈ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు ఆకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వివిధ పంటల్లో సస్యరక్షణ, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని రైతుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఏడు గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె లెనిన్. 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం

సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె లెనిన్. 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో సంకల్పం నుంచి సిద్ధి వరకు మోదీ ప్రభుత్వం 12 పాలన ఈ అంశంపై మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ ఎం రఘునందనరావు గారితో ప్రత్యక్ష సంభాషణ వింటారు. సంభాషించిన వారు శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి. స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:00 మధుర గీతాలు ప్రసారం అవుతాయి. 11:10 ప్రభుత్వ 12 పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి వారు రూపొందించిన ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 భావనలో వర్తమానం ఈ అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజనిలో లక్ష్మీస్తుతి ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు సిహెచ్ నరహరి గారు. 7:15 ఉదయ తరంగిణిలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఆటో డ్రైవర్ అరుణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్ ఈ అంశం గురించి ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివి సుబ్రహ్మణ్యం గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 10:03 9 ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ ADP కె విజయ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 11:00 ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ IFS పాల్గొంటారు. రేపు ఉదయం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం 11:00 to 12:00 ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకంలో వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ప్రత్యేక కార్యక్రమం, ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు ఈ అంశం గురించి డాక్టర్ సుష్మిత గారి ప్రసంగం ఉంటుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్ కోటి విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీతంలో బుడిగె జంగం కథ. ఇందులో రూపుడు రూపకాంతుడు మొదటి భాగం వినిపిస్తారు శ్రీ సిరిగిరి జాలయ్య బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి. ఇందులో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయనాల వాడకం ఈ అంశం గురించి సిరిసిల్ల జిల్లా అగ్రికల్చర్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ఉంటుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఇలాఖాయి కబ్రే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత మక్తల్లో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అంతకుముందు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసరాజు ఉన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పన కేంద్రంగా నిలవనుంది. క్లీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాలకు అత్యవసరమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం $4 బిలియన్ జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్ చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగ క్రీడాకారులతో స్వయంగా మాట్లాడారు. వారికిస్తున్న తర్ఫీదును పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్రీడలు, శిక్షణ, పునరావాసం ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. 1969 నాటి తొలితరం ఉద్యమకారులతో సహా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, గాయపడినవారు, జైలుకు వెళ్లినవారు, కవులు, కళాకారులు అందర్నీ గుర్తించి గౌరవించడం ఈ సమావేశ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలోనే లేరని రామచంద్రరావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించగా బీజేపీ మాత్రం మాట మార్చకుండా నిలబడిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగింది కానీ ఈ మూడు అంశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ ఈగల్ పోలీసులు డ్రగ్స్ కేసులో కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్ నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారుతుండడం తెలంగాణకే గర్వకారణమని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుషికేశ్లో జరిగిన
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో

0: స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రజల జీవితాలను సులభతరం చేయడమని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. మహిళా సాధికారత, మహిళలకు అనుకూలమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనపరిచి ఫసల్వాది పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అవార్డును ప్రదానం చేశారు. అదనపు వాహనాలను కేటాయించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేయడంలో వేగం పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగుండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభల ద్వారా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు సంబంధించి చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆయేషా తలత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో ఎల్లుండి మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రకటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ పొలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారం విత్తనాల పండుగ పూజలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్ మండలం జముల్ధార గ్రామంలో కన్నెపల్లి పోచమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన విత్తనాల పండుగలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్గొన్నారు. పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. పంట వ్యర్థాల దహనంతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. మల్యాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశాభివృద్దికి కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సహకరించి తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి తోడ్పడాలని సూచించారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన 5 అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో గ్రామసభ జరిగింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్జువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్తః చలచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహ్లాని అద్య దివంగతః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరుద్ధుం ప్రస్తావం స్వీకరోత్.

0: కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాప్తిత ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వయోగాసన క్రీడాస్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభ. వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీ వార్తః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రాడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధ పక్షా సమీక్షితాః. ఊర్జా సురక్ష, వ్యాపార నివేశః, ఔషధి నిర్మాణం, స్వాస్థ్య సేవా, పరివహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
1: The discussions also
2: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित ना रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
1: Can enter the Venezuelan market successfully.
0: డెల్సీ రాడ్రిగ్స్ మహాభాగ ద్విదివసీయ భారతయాత్రయై హ్యః నవదిల్లీం ఆగతా. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగః అధికః సుదృఢః భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశమంత్రి ఎస్ జయశంకరః వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రాడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్ ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశమంత్రి ఎస్ జయశంకరః అద్య ప్రాతఃకాలే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రాడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం వివిధేషు క్షేత్రేషు సహకార విస్తారశ్చ చర్చితః. వయోవృద్ధ చలచిత్ర నిర్మాత తథా కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య పూర్వాధ్యక్ష పహ్లాజ్ నిహ్లానీ అద్య ముంబై నగరే దివంగతః. సహ షట్సప్తతి వర్షీయ ఆసీత్. చలచిత్ర నిర్మాతృత్వేన అసౌ హతకడీ ఇతి చలచిత్రేణ స్వకార్యజీవనస్య ఆరంభం కృతవాన్. ఇల్జామ్ ఇతి చలచిత్రేణ అభినేత్రే గోవిందాయ ప్రముఖస్య అవసరస్య ప్రదానస్య శ్రేయః అపి తస్మై వర్తతే. పంచదశోత్తర ద్విసహస్రతమే వర్షే సహ కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య అధ్యక్షః నియుక్తః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతిం డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వీకరోత్. ఈశః చతుర్థః అవసరః అస్తి యదా ప్రతినిధి సభా తాభిః యుద్ధ సంబద్ధాభిః శక్తిభిః సీమితా భవేత్ ఇత్యర్థం ప్రయాసం కరోతి. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమం ఏవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతీయ ఋతు విభాగేన అద్య కేరళరాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాప్తిత ఆగమనస్య పుష్టి కృతా. అస్మిన్ వర్షే వర్షర్తోః వృష్టి సామాన్యకాలాత్ త్రిదివస విలంబేన ఆగతా. విభాగేన నవమ జూన దినాంక పర్యంతం కేరళరాజ్యే మాహీ క్షేత్రే చ కతిపయేషు స్థానేషు అతివృష్టేః సంభావనా ప్రకటితా. అస్మాకం వార్తాహరస్య అనుసారేణ రాజ్యస్య వివిధేషు జనపదేషు తీవ్రా వర్షా ప్రవర్తతే యేన జనజీవనం ప్రభావితం. గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వయోగాసన క్రీడాస్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభ జాతః. ఇదం వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం నిర్దిశతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంకాలే అంతర్జాల మాధ్యమేన అస్మిన్ మహాకార్యక్రమే భాగం గృహీతవాన్. స్వస్య శుభాశయాంచ నివేదయతి యత్ జగతః యోగానురాగిణః క్రీడకాశ్చ ప్రతియోగితాయాః కృతే సమాగచ్చంతి. భారత

0: లావోస్ సంబంధ విషయే రాష్ట్రపతినా ద్వయోర్దేశయో సహయోగ విస్తారస్య సంభావన ప్రతిపాదిత. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉక్తవతి యత్ భారతస్య లావో జనవాదీ లోకతాంత్రిక గణరాజ్యస్య చ మధ్యె బౌద్ధధర్మస్య రామాయణస్య చ విషయాధారితాః ఘనిష్ఠాః సాంస్కృతిక సభ్యతాగత సంబంధాః సంతి. రాష్ట్రపతి భవనే లావోస్ దేశస్య ఉప ప్రధానమంత్రిణం విదేశమంత్రిణం చ థోంగ్ సావన్ ఫోమ్ విహానే ఇత్యమూం స్వాగతం కురువంతి సా అవదత్ యత్ ఉభౌ దేశౌ అస్మిన్ వర్షే రాజనైక సంబంధానాం స్థాపనాయః సప్తతితమ వర్ష సమాచరతః. సా ఉక్తవతీ యత్ వ్యాపార నివేశయోః క్షేత్రే సహయోగ విస్తారస్య పర్యాప్తాః అవసరాః సంతి. సూచనా ప్రవిధి, స్వాస్థ్యం, కృషిః, సించనం, వినిర్మాణం, నవీకరణీయ ఊర్జా తథా విద్యుత్ క్షేత్రేషు సహయోగవర్ధనాయ భారతం సజ్జమస్తి. అల్పసంఖ్యక కార్య మంత్రి కిరణ్ రిజిజు అద్య న్యగాదీత్ యత్ శాసన వ్యవస్థాం భద్రతరం కర్తుం కళ్యాణకారిణీనాం యోజనానాం ప్రభావినం క్రియాన్వయనం సునిశ్చయం కర్తుం ప్రవిధినా మహత్వపూర్ణ భూమికా కృతా. అసౌ అల్పసంఖ్యక కార్యాలయ కార్యమంత్రాలయ ద్వారా అద్య నవదిల్ల్యాం ఆయోజితానాం పరిష్కారాణాం ద్వాదశ వర్ష ప్రపూర్త్యవసరస్య ఉపలక్ష్యే మన్యమానం పరిష్కారోత్సవం సంబోధయన్ ఉక్తవాన్. మీరా యువా భారత్ ఇతీదం అధికారిక రూపేణ గినీస్ వరల్డ్ రికార్డ్స్ ఇత్యనేన మాన్యత ప్రాప్త. యతో హి ఏకస్మిన్నేవ సప్తాహే అంతర్జాల ప్రశ్నస్య కృతే సర్వాధికానాం ఉపయోక్తృణాం ఉపాధిం ప్రాప్తవత్. యత్ర ప్రశ్నానాం ఆభాసీయ రూపేణ ఉత్తరం ప్రయచ్చంతః 390,000 అపి అధికాః ప్రతిభాగినః ఆసన్. కేంద్రీయ యువ కార్య క్రీడా మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయః అద్య నవదిల్లీ నగరే ఆయోజితే సమారోహే సమ్మానపత్రం అవాప్నోత్. గతవర్షే అక్టోబర్ మాసస్య 25 దినాంకాత్ 31 దినాంకపర్యంతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 68,000 ప్రశ్నస్య ఇత్యస్య మాధ్యమేన అభిలేఖ ప్రాప్తః. మనసుఖ్ మాండవీయ ఇత్యనేన అస్య కృతే వర్ధాపనం ప్రదత్తం. గుజరాత్ ఆరక్షి విభాగేన రాజ్యే అవైధ రూపేణ నివసతః బాంగ్లాదేశీయ నాగరికాన్ విరుద్ధ్య ఆపరేషన్ డెల్టా హంట్ నామ్నా విశేష అభియానం ఆరబ్ధం. అస్య అభియానస్య అంతర్గతం గత 40 హోరాసు 40,000+ బాంగ్లాదేశీయాః గృహీతాః తథా చ 280,000+ సందిగ్ధ జనానాం విషయే అన్వేషణం ప్రచలతి. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అద్య మాలవీయ నగరే అగ్నికాండేన ఆహతాన్ ద్రష్టుం సాకేతస్థం నిజీ చికిత్సాలయం గతవతి. సా పీడితై తథా తేషాం పరివారజనైశ్చ సహ సంవాదం కృతవతి. ప్రత్యేకం మృతకస్య పరివారాయ 10,00,000 రూప్యకాణాం గంభీరరూపేణ ఆహతానాం 5,00,000 రూప్యకాణాం చ అనుగ్రహధనస్య ఘోషణా కృతా. బిహార రాజ్యస్య ముజఫర్పుర నగరే ఏకస్మిన్ నిజీ చికిత్సాలయే భీషణాగ్నికాండే 3 జనాః మృతాః అనేకే చ ఆహతాః. ఏషా ఘటనా గతరాత్రౌ బ్రహ్మపుర క్షేత్రే అభవత్. గంభీర రోగిణః ఉపచారార్థం అన్యేషు చికిత్సాలయేషు ప్రవిష్టాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Hello listeners, we now bring you a lesson from BCom first year second semester students. The title is e-banking, script by Dr. I. Anand Pawar. Today we will try to learn about electronic banking, which is part of your BCom money and banking course. In this lesson we will able to discuss

వాట్ ఈజ్ ఈ బ్యాంకింగ్, ఇవల్యూషన్ ఆఫ్ ఈ బ్యాంకింగ్, డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ అండ్ ఈ బ్యాంకింగ్, ఇంపార్టెన్స్ అండ్ ఫంక్షన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్, అండ్ ఫైనల్లీ ద ఛాలెంజెస్ ఇన్ అడాప్షన్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఈజ్ అన్ అంబరిల్లా టర్మ్ ఫర్ ద ప్రాసెస్ బై విచ్ ఏ కస్టమర్ మే పర్ఫార్మ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానికల్లీ వితౌట్ విజిటింగ్ ఏ బ్రిక్ అండ్ మోర్టార్ ఇన్స్టిట్యూషన్. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మీన్స్ బ్యాంకింగ్ డన్ త్రూ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ద ఈ బ్యాంకింగ్ హ్యాజ్ అనేబుల్డ్ బ్యాంక్స్ టు ఇంప్రూవ్ దేర్ కస్టమర్ సర్వీస్ విత్ హై క్వాలిటీ బై స్పెండింగ్ అప్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ యాజ్ అగెనెస్ట్ ద ట్రెడిషనల్ మాన్యువల్ సిస్టమ్ అండ్ బై ప్రొవైడింగ్ ఎనీవేర్ ఎనీ టైమ్ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ ఇన్క్లూడ్స్ ద సిస్టమ్స్ దట్ అనేబుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కస్టమర్స్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెసెస్ టు యాక్సెస్ అకౌంట్స్ ట్రాన్సాక్ట్ బిజినెస్ ఆర్ ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఏ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్ విత్ ద ఇంటర్నెట్ సపోర్ట్. ఇవల్యూషన్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఓపెనింగ్ అప్ ఆఫ్ ఎకానమీ ఇన్ 1991 మార్కెటెడ్ ద ఎంట్రీ ఆఫ్ ఫారిన్ బ్యాంక్స్. దే బ్రాట్ న్యూ టెక్నాలజీ విత్ దెమ్. బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ బికమ్ మోర్ అండ్ మోర్ కాంపిటీటివ్. దేర్ వాజ్ నీడ్ ఫర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ద ICICI బ్యాంక్ కిక్డ్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఇన్ 1996 to 98 మార్క్డ్ ద అడాప్షన్ ఫేజ్ వైల్ యూసేజ్ ఇంక్రీజ్డ్ ఓన్లీ ఇన్ 1999 ఓయింగ్ టు లోవర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆన్లైన్ ఛార్జెస్ ఇంక్రీజ్డ్ పీసీ పెనిట్రేషన్ అండ్ ఏ టెక్నాలజికల్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. టు కోప్ విత్ ద ప్రెషర్ ఆఫ్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ అడాప్టెడ్ సెవరల్ ఇనిషియేటివ్స్ అండ్ ఈ బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ద కాంపిటీషన్ హ్యాస్ బీన్ ఎస్పెషల్లీ టాట్ ఫర్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యాజ్ ద న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ సెక్టార్ అండ్ ఫారిన్ బ్యాంక్స్ ఆర్ లీడర్స్ ఇన్ అడాప్షన్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. ఇండియన్ బ్యాంక్స్ ఆఫర్ టు దేర్ కస్టమర్స్ ఫాలోయింగ్ ఈ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్: ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ATMs, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, టెలీ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ కార్డ్స్, స్మార్ట్ కార్డ్స్, డోర్ స్టెప్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎట్సెట్రా. ద త్రీ బ్రాడ్ ఫెసిలిటీస్ దట్ ఈ బ్యాంకింగ్ ఆఫర్స్ ఆర్ 1. కన్వీనియన్స్. ఇట్ మీన్స్ కంప్లీట్ యువర్ బ్యాంకింగ్ ఎట్ యువర్ కన్వీనియన్స్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. 2. నో మోర్ క్యూస్. ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఎనీ క్యూస్ at an online bank. 3. 24 hours service. Bank online services are provided 24 hours a day, 7 days a week and 52 weeks a year. Definition: electronic banking or internet banking or e-banking has been defined in many ways. Daniel defines e-banking as the delivery of bank's information and services by banks to customers via different delivery platforms that can be used with different terminal devices such as personal computer and a mobile phone with a browser or desktop software, telephone or digital television. E-banking is further defined as the automated delivery of new and traditional banking products and services directly to customers through electronic interactive communication channels. It can also be defined as the delivery of banking services through the open access computer network through internet directly to customers, home or private address and services. At an advanced level, it involves provision of facilities such as accessing accounts, transferring funds, and buying financial products or services online. This is called transactional online banking. Features of e-banking. 1. Easy electronic fund transfer facility. 2. Better efficiency in customer relationship management. 3. Making the payments of bills like

ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ బిల్స్ అండ్ మొబైల్ రీఛార్జ్. నెంబర్ 4, ఇట్ ఇంట్రడ్యూసెస్ వర్జిన్ అండ్ ఇన్నోవేటివ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. 5th, ఇట్ కెన్ వ్యూ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ స్టేట్మెంట్స్. 6th, ఈ బ్యాంకింగ్ కెన్ బ్రింగ్ డోర్ స్టెప్ సర్వీసెస్. 7th, బ్యాలెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ సెర్చ్. 8th, ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎక్స్పోర్ట్. 9th, ఆర్డర్ మినీ స్టేట్మెంట్స్. 10th, మొబైల్ బ్యాంకింగ్. 11th, పే ఎనీ వన్ పేమెంట్స్, మల్టీ పేమెంట్స్. 12th, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎట్సెట్రా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ ప్రైమరీ బెనిఫిట్ ఫర్ ద బ్యాంక్ ఈజ్ కాస్ట్ సేవింగ్ అండ్ ఫర్ ద కన్స్యూమర్స్ ఏ ప్రైమరీ బెనిఫిట్ ఈజ్ కన్వీనియన్స్. ఈ బ్యాంకింగ్ డస్ నాట్ ఓన్లీ ఎన్కంపాస్ ద వే వన్ షాప్స్ ఓవర్ ద ఇంటర్నెట్ బట్ ఆల్సో ద వేస్ వన్ క్యారీస్ అవుట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. దిస్ అలౌడ్ కస్టమర్స్ మోర్ డిపెండెన్స్ ఇన్ ద చాయిస్ ఆన్ వేర్ అండ్ వెన్ టు బ్యాంక్. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ బ్యాంక్స్ టు అప్లై బెటర్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ లెవెల్స్ డ్యూ టు ద మెనీ కైండ్స్ ఆఫ్ థ్రెట్స్ దట్ ఆర్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ విత్ దీస్ ఆల్టర్నేటివ్ ఛానల్స్. ఈ బ్యాంకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద బ్యాంక్స్ అండ్ దేర్ కస్టమర్స్. 1st, ఇట్ రిమూవ్స్ జియోగ్రఫికల్ లిమిటేషన్ ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్ బ్యాంక్స్, దేర్ బై పేవింగ్ వేస్ ఫర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ వితౌట్ లిమిట్స్. 2, ఇట్ హ్యాస్ నో టైమ్ లిమిటేషన్, దట్ ఈస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ మే బి పర్ఫార్మ్ throughout the day, week and from any place they can have access to the internet. 3, it provides efficient cash management for interest optimization. 4, it provides convenience in terms of the capital, labor time and all the resources needed to make a transaction. 5th, it has assisted banks to increase in data collection, data management and financial engineering that have improved the ability of potential creditors to assess the credit worthiness of potential borrowers and to price the risk associated with those borrowers through standardized mechanisms such as credit scoring. Functions of e-banking. The personal e-bank system provides the following services. 1, enquire about information of account. 2, card accounts transfer. 3, bank securities account transfer. 4, foreign exchange transaction. 5th, client services. 6th, account management. 7th, reporting the loss if any. Types of e-banking. 1, deposits, withdrawals, inter-account transfer and payment of linked accounts at an ATM. 2, buying and paying for goods and services using debit cards or smart cards without having to carry cash or a checkbook. 3, using a telephone to perform direct banking, make a balance inquiry, inter-account transfers and pay linked accounts. 4th, using a computer to perform direct banking, make a balance inquiry, inter-account transfer and pay linked. Advantages of e-banking. E-banking offers following advantages. They are 1, anywhere and anytime banking. 2, quality services. 3, round-the-clock banking services. 4th, providing speedy services. 5th, providing quality services. 6th, low-cost banking services. Online banking allows you to access your account history and transaction. Disadvantages of e-banking. E-banking has following disadvantages. They are 1, huge initial capital required. 2, limited business. 3, security threats. 4th, lack of technical skilled personnel. 5th, legal problems. Challenges in adoption of e-banking. E-banking is facing following challenges in Indian banking industry. 1, not safe and secure. 2, high startup cost. 3, lack of professionals. 4th, restricted business. 5th, improper

ఇన్ఫ్రాస్ట్రక్చర్. సిక్స్త్ వన్ నాట్ టెక్నోసేవి. సెవెంత్ వన్ అన్అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఎయిత్ వన్ కాంపిటీషన్. బ్యాంక్స్ ఆర్ రిస్ట్రిక్టింగ్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ ఫోలియో బై కన్వర్టింగ్ మ్యాన్ పవర్ ఇంటూ మెషిన్ పవర్. దట్ ఈజ్ బ్యాంక్స్ ఆర్ డిక్రీజింగ్ మాన్యువల్ పవర్స్ అండ్ గెట్టింగ్ మ్యాక్సిమం వర్క్ డన్ త్రూ మెషిన్ పవర్. స్కిల్డ్ అండ్ స్పెషలైజ్డ్ మ్యాన్ పవర్ ఈజ్ టు బి యూటిలైజ్డ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ టార్గెటెడ్ స్టాఫ్ విల్ బి అపాయింటెడ్. సమ్మరీ: ద అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ మేడ్ ఇండియన్ బ్యాంకింగ్ మోర్ డైనమిక్ అండ్ వైబ్రెంట్ దెన్ ద ఇండియన్ బ్యాంక్స్ ఆర్ మార్చింగ్ టువార్డ్స్ మోడర్న్ బ్యాంకింగ్ అండ్ చేంజింగ్ దేర్ ట్రెడిషనల్ లుక్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దే ఆర్ ట్రైంగ్ టు యూటిలైజ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ బ్యాంకింగ్ బిజినెస్ అండ్ ప్రొవైడ్ టెక్నాలజీ బేస్డ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు దేర్ కస్టమర్స్. ఇండియన్ బ్యాంక్స్ ఆల్సో ట్రైంగ్ టు యూనివర్సలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు వన్ స్టాప్ బ్యాంకింగ్ షాప్ ఫర్ కస్టమర్ డిలైట్. బట్ కంపారిటివ్లీ ప్రైవేట్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఆర్ హ్యావింగ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ మోడర్నైజేషన్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ నెంబర్ ఆఫ్ మోడర్న్ సర్వీసెస్ టు దేర్ కస్టమర్స్. వీఆర్ లిజనింగ్ ఈ బ్యాంకింగ్ ఫ్రమ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్. స్క్రిప్ట్ బై డాక్టర్ ఐ ఆనంద్ పవార్.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు, ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టం.

0: సిద్ధత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో డ్రోన్ల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించే ముందు కొన్ని ప్రమాణాలున్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ డ్రోన్లను చక్కగా మన యొక్క వ్యవసాయంలో ఉపయోగించి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని రైతులందరికీ సూచిస్తున్నారు. ఈ విధంగా రైతులు వ్యవసాయంలో డ్రోన్లను ప్రధానంగా పురుగుమందుల పిచికారికి వినియోగిస్తున్నారు. పురుగుమందులు పిచికారి చేయడానికి కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన వివిధ పంటల్లో డ్రోన్లను వినియోగించి రైతులు పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. అలాగే అభ్యుదయ రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కొన్ని ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న కాలంలో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు పిచికారీ చేయడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు మన నిపుణులు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ, వ్యవసాయ శాఖ వారు డ్రోన్ల నియమాలను 2021లో రూపొందించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ భారత

0: ప్రభుత్వం వారు వ్యవసాయంలో డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయటానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలను 2022 ఏప్రిల్ 2023 విడుదల చేయడం జరిగింది. కావున అభ్యుదయ రైతులు, డ్రోన్ల ఆపరేటర్స్ ఈ నిర్దిష్ట ప్రమాణాలపై అవగాహన ఏర్పరచుకొని పాటించాలి. వివిధ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేయడం కొరకు నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం అనేది డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం కొరకు కొనుగోలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించడం అనేది మరొక అంశం. ముఖ్యంగా యువ రైతులు డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో వివిధ రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీకి మరో కంపెనీకి డ్రోన్ల మధ్య వ్యత్యాసం ఉంది. గత 3 సంవత్సరాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి అనేక పరిశోధనలు చేపట్టి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ కంపాసాగర్ వారి ఆధ్వర్యంలో వివిధ పంటల్లో నిర్దిష్ట ప్రమాణాలను పాటించి డ్రోన్లతో పురుగు మందులు పిచికారీపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాలను రైతు పొలాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిశోధన ఫలితాలు, క్షేత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన సమాచారం మేరకు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను రైతులు సూచించడమైనది. కనీస ప్రమాణాలను రైతులకు సూచించడం జరిగింది. డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా తయారీదారుడికి పౌర విమానయాన శాఖ ఆమోదించిన టైప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం వ్యవసాయంలో చిన్న డ్రోన్ 25 కిలోల కంటే తక్కువ స్థూల బరువు ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే UIN. ప్రతి డ్రోన్కి ఒక UIN ఉంటుంది. తయారీదారుడు తప్పనిసరిగా టైప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ మోడల్ను, పత్రాలను నమోదు చేసుకుంటే పౌర విమానయాన శాఖ వారు డిజిటల్ స్కై ఫోటో కార్నర్ UIN ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్కు ఏ విధంగా చాయిస్ నంబర్ ఉంటుందో అలాగే డ్రోన్కు UIN అనేది ఉంటుంది. డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం UIN లేకుండా డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం చట్టరీత్యా నేరమని గమనించాలి. కావున డ్రోన్ కొనుగోలు చేసేటప్పుడు UIN వ్రాసిన డిజిటల్ స్కై ఫోటో కార్నర్లో నమోదై ఉండాలి. ఒకవేళ పాత డ్రోన్ను మరొకరి దగ్గర నుండి కొనుగోలు చేసేటప్పుడు UIN నమోదయి ఉంటే దానిని Form D-3 అనే పత్రాన్ని వినియోగించి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి పేరు మీద నమోదు చేసుకోవాలి. అలాగే డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయంలో వినియోగించడానికి పౌర విమానయాన శాఖ భారత ప్రభుత్వం చే గుర్తింపబడిన సంస్థ నుండి పైలట్ లైసెన్సు పొంది ఉండాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, నిపుణులు మన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు మనం పాటించాలి, చక్కగా పాటించి చక్కగా మన వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారీ చేసి చక్కటి పంటలు పండించి లాభదాయకంగా రైతులందరూ ముందుకు సాగగలరని ఆశిస్తూ ఈ విధంగా మనకు సూచనలు తెలియజేశారు.
1: డ్రోన్ల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 7:15 ఇల్లు ఆకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, తోటలు పెంచే రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, చక్కటి సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు STD కోడ్ 040 జత చేస్తూ 2324-08-52, ఇంకో నెంబర్ 2324-08-53, 040-040 STD కోడ్ జత చేస్తూ 2324-08-52, 2324-08-53 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను

0: నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు

0: బ్యాంకింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
3: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల

నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వివిధ పంటల్లో సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, ఇంకో నెంబర్ 2324085353. ఫోన్ నెంబర్లు మరోసారి 040-2324-0852, 2324-0853.
1: రైతు సోదరులకు స్వాగతం.

0: ఇప్పుడే విన్నారు కదా అంశం గురించి మా వ్యాఖ్యాత శారద గారు వివరాలు అందించారు. మరి ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలి అన్న వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఓ శైల గారు వివరాలను అందిస్తారు. వీరు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చారు. వారిని అడిగి మనం సమూలమైన సమగ్రమైన సమాచారం తెలుసుకుందాం, ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ ఓ శైల గారు.
1: నమస్కారం సార్.
0: మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నీటిపారుదల వసతి కూడా చక్కగా పెరిగి అనేక పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా వరి పండిస్తుంటారు, అదే కాకుండా ప్రతి పంట పండిస్తారు. చెరుకు పండిస్తున్నారు, మొక్కజొన్న, తర్వాత కూరగాయ పంటలు కూడా బాగా విరివిగా పండిస్తున్నారు. అయితే విస్తారంగా మన భూమి కూడా సాగులోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో వీరు రసాయనాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు పంటలు పండించడం కోసం. చక్కటి ఉత్పత్తులు సాధించాలనే ఒక పరుగు పందెంలాగా ఉంది రైతులందరికీ. అయితే ఈ భూమి సారాన్ని కూడా నిస్సారం చేస్తున్నట్టు సందర్భం కూడా ఉన్నది. మరి భూమి సారాన్ని చక్కగా కాపాడుకొని ఆరోగ్యమైన పంటలు పండించాలి, మనం పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి. ఇటువంటి సందర్భంలో జీవ నియంత్రణ పద్ధతులు ద్వారా సస్యరక్షణ చేపట్టాలంటే ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతులు మనం ఎందుకు మనం అవలంబించాలి, ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఆశయము మన రైతు సోదరులకు ముందుగా తెలియచేయండి.
1: అలాగే సార్, ఈ జీవ నియంత్రణ పద్ధతులు కారకాలు మరియు జీవ రసాయనాలు అనంటే మనము ఒక జీవిని ఉపయోగించి వివిధ పంటలను ఆశించేటువంటి చీడపీడలను నివారించడమే జీవ నియంత్రణ పద్ధతులు. అంటే పురుగులనే కానీ శిలీంద్రాలనే కానీ వీటిని ఉపయోగించి హాని పంటలకు హాని కలిగించేటువంటి చీడపీడలను నివారించడమే జీవ నియంత్రణ పద్ధతులు. వీటినే మనము పురుగులైతే మిత్ర పురుగులు అని అంటూ ఉంటాము. సాధారణంగా సహజంగా ప్రకృతిలో మనకు ఈ జీవ నియంత్రణ కారకాలు అనేవి వివిధ పంటల్లో మనకు ఉంటానే ఉంటాయి. కాకపోతే వాతావరణంలో ఎదుర్కొన్నటువంటి మార్పులు, ఆ తర్వాత పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, తర్వాత అట్లాగే ఈ యొక్క అధిక వర్షాలు, సో వీటన్నిటి మూలంగా మనకు పంటల్లో చీడపీడల ఉధృతి అనేది పెరగడం వల్ల రైతు సోదరులు ఈ రసాయనాల వాడకాన్ని అనేది పెంచడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఈ రసాయన వాడకాల వల్ల మనకు ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి ఈ జీవ నియంత్రణ కారకాల ఉనికి అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులకు సస్యరక్షణలో భాగంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులపైన కూడా కొంత అవగాహన పెంచుకొని వీటిపైన మొగ్గు చూపడం అనేది చాలా అవసరం.
0: మరి ఈ జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలంటే ఈ జీవ నియంత్రణ కారకాలేంటి, ఆ కారకాల వలన మనం ఏ విధంగా ఈ యొక్క సస్యరక్షణ చేపట్టవచ్చు, ఒక్కొక్కటిగా కాస్త మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: అలాగే సార్, ఈ జీవ నియంత్రణ కారకాల్లో ముఖ్యంగా మనకి పరాన్నజీవులు ఉంటాయి, ఆ తర్వాత బదనికలు ఉంటాయి. ఈ పరాన్నజీవులు అంటే ఏంటి అంటే ఇవి ఈ మిత్ర పురుగులు వేరే హాని చేసేటువంటి పురుగులపైన ఆధారపడి వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో హాని చేసేటువంటి పురుగులు సమర్థవంతంగా నివారించేటువంటి నివారించే అవకాశం ఉంటుంది. సో వాటిల్లో ఇవి పరాన్నజీవులు. ఈ పరాన్నజీవుల్లో కూడా వివిధ రకాలు, గుడ్డు పరాన్నజీవి అని, లార్వా పరాన్నజీవి, తర్వాత కోసస్థ పరాన్నజీవి, తర్వాత తల్లి పురుగు పరాన్నజీవి, ఇలా రకరకాల పరాన్నజీవులు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ముఖ్యంగా రైతులందరికీ తెలిసినటువంటి అందుబాటులో ఉన్నటువంటి గుడ్డు పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి గుడ్డు పరాన్నజీవి, ఇది ముఖ్యంగా చాలా మటుకు శనగపచ్చ పురుగు, లేదు అనంటే లద్దె పురుగు లాంటి వివిధ రకాల కాయతొలిచే పురుగులను ఆశించి, ఇదొక వాస్ప్ అనమాట, కందిరీగ కుటుంబానికి చెందినటువంటి రకము. సో ఈ పురుగు ఏం చేస్తుందంటే హాని చేసేటువంటి పురుగుల యొక్క గుంపుల పైన గుడ్లను పెట్టి ఆ పురుగులు ఎదగకుండా అక్కడ కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుంది.

0: గుడ్డు పరాన్నజీవులు, అలాగే మనకు లార్వా పరాన్నజీవులు, ప్యూపా పరాన్నజీవులు, ఇలా మనకు రకరకాలుగా ఉంటాయి. ఈ ట్రైకోగ్రామా కిలోనిస్, తర్వాత వివిధ రకాల స్పీసెస్లు మనకు, మనము ల్యాబొరేటరీలో, పరిశోధనా స్థానాల్లో దీన్ని మాస్ ప్రొడ్యూస్ చేసి వివిధ పంటల్లో రైతు సోదరులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇవి మనకు ల్యాబొరేటరీలో మాత్రమే ఇవి మనకి అందుబాటులో ఉంటాయి.
1: మరి ఈ బదనికలు కూడా అన్నారు, ఈ బదనికల ద్వారా ఏ విధంగా నియంత్రించవచ్చు ఈ యొక్క ఈ తెగుళ్లను, ఈ సస్యరక్షణ చేపట్టాలంటే వాటి గురించి కూడా ఒకసారి.
0: అయితే పరాన్నజీవులతో పాటు మనకు మిత్రపురుగులైనటువంటి బదనికలు, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి రైతు చిన్నపిల్లలతో స్టార్ట్ చేసుకొని రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి బదనిక అందరికీ తెలిసి ఉంటుంది, అక్షింతల పురుగు, లేడీ బర్గ్స్ అంటాం, లేడీ బర్డ్ బీటిల్స్ అని అంటాము. సో ఈ అక్షింతల పురుగులు, తర్వాత సాలీడు పురుగులు, అట్లాగే మనకు లేస్ వింగ్స్ అని మనకు కొన్ని బదనికలు ప్రకృతిలో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇవి ఏం చేస్తాయి అనంటే, డైరెక్ట్గా రసం పీల్చే చిన్న చిన్న రసం పీల్చే పురుగులు, వాటి పిల్ల పురుగులు, ఆ తర్వాత కాయ తొలిచే తొలి దశ పురుగులను ఆశించి అవి అప్పటికప్పుడే వాటిపైన ఆధారపడకుండా అప్పటికప్పుడే వాటిని ఆశించేసి వాటిని నివారిస్తూ ఉంటాయన్నమాట. సో బదనికల్లో ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపట్టాల్సింది ఏంటి అనంటే, ఈ యొక్క అక్షంతల పురుగు, అట్లాగే రెడువేడు బక్స్ అని మనకు అందుబాటులో ఉంటాయి, అట్లాగే మనకు సాలీడు పురుగులు. ఈ రైస్ ఎకోసిస్టమ్, ప్యాడీలో, ఈ వరి పంటలో మనకు రకరకాల సాలీడు పురుగులు ఉంటాయి. ఇవన్నీ మన మిత్ర పురుగులు కాబట్టి రైతు సోదరులు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఈ యొక్క మిత్ర పురుగుల యొక్క పాపులేషన్ని పెంచే అవకాశం ఎంతైనా ఉంది.
1: తర్వాత ఈ జీవ నియంత్రణ పద్ధతులు అంటే, వీటిని కూడా నివారించడానికి, ఈ పద్ధతులు నివారించడానికి కొన్ని జీవ రసాయనాలు కూడా తయారు చేసి ఈ రైతులకు అందించి ఈ నియంత్రణ కూడా చేపట్టవచ్చని కూడా నేను విన్నాను. మరి ఇటువంటి సందర్భంలో ఏ విధంగా జీవ రసాయనాలు తయారు చేయబడుతున్నాయి, అంటే ముఖ్యంగా మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ఏమైనా అటువంటి అవకాశం ఉందా, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రాలు, రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, వ్యవసాయ పరిశోధన స్థానాలు, మరి అక్కడ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఆ వివరాలు తెలియజేస్తూ రైతులకు జీవ రసాయనాల గురించి కూడా ఒక అవగాహన కల్పించండి.
0: ఈ జీవ నియంత్రణ పద్ధతులు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అవన్నీ కూడా మనకు పురుగులు అన్నమాట. ఒక పురుగు మిత్ర పురుగు, ఇంకో పురుగుల్ని, తెగుళ్ళని నివారించడం. అయితే ఈ జీవరసాయనాలు మాత్రము సూక్ష్మజీవులు, వాటిల్లో వైరస్, బ్యాక్టీరియా, తర్వాత శిలీంద్రము, తర్వాత నుల్లి పురుగులు. సో ఇవి నాలుగు కూడా మనకు జీవరసాయనాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవరసాయనాల్లో ముఖ్యంగా మనకు వైరస్ ఆధారిత జీవరసాయనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఎన్పీవీ ద్రావణం అండి, అది చాలామంది రైతు సోదరులకి పరిచయమే. ఈ ఎన్పీవీ ద్రావము ఏంటి అనంటే, న్యూక్లియో పాలీహెడ్రోసిస్ వైరస్ అనేటువంటి ఈ ద్రావణము మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవి ఏంటి అనంటే, క్రాప్ స్పెసిఫిక్, పెస్ట్ స్పెసిఫిక్, ఏమంటారు, శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, హెచ్ఎన్పీవీ అనంటే హెలికోవర్పా ఎన్పీవీ, ఎస్ఎన్పీవీ అంటే స్పోడాప్టెరా లిటురా ఎన్పీవీ. సో అలాంటి స్పెసిఫిక్ ఎన్పీవీ ద్రావణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవేంటంటే ద్రావణం రూపంలో అందుబాటులో ఉంటాయి. 200 LE అంటే లార్వల్ ఈక్వలెన్స్ రూపంలో మనము ఎకరానికి గన పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ యొక్క చీడపీడల్ని నివారించే అవకాశం ఉంటుంది.
1: మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇక్కడ రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? రైతు సోదరులకు స్వాగతం, మీరు మీ ప్రశ్న ఉంటే ఇక్కడ అడగండి, చక్కటి వివరణ ఇక్కడ శైల గారు ఇస్తారు మీకు. మీ వాయిస్ వినపడుతుంది, అడగండి.
0: నమస్తే అండి. లేదండి, మనము సమీకృత వ్యవసాయం, సమగ్ర వ్యవసాయం, దాంట్లో మనము మనం ఎన్నన్నా వాడుకోవచ్చు. సస్యరక్షణలో ఏంటి అనంటే, మన పంటలో చీడపీడల యాజమాన్యము. ఈ సమీకృత వ్యవసాయంలో

0: మనం ఏంటి అని అంటే, మనం వివిధ పంటలు వేసుకోవచ్చు, కోళ్లను, మేకలను, పాడి పశువులని, తర్వాత కూరగాయలని, తర్వాత పండ్ల తోటల్ని, ఇవన్నిటిని మనము పెంచుకునే అవకాశము ఉంటుంది.
1: అయ్యా మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మీ వివరాలు చెప్పలేదు.
2: చెప్పదలుచుకోదండి, కాదండి ఇప్పుడు నాటుకోళ్ళను ఎప్పుడు వాడాలండి?
1: ఒక్క నిమిషం, మీరు ఈ యొక్క అంశం ఈరోజు నాటుకోళ్ళ గురించి కాదు, దయచేసి మీరు ఫోన్ కట్ చేయండి. అవి కాదు, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ పంటలను రక్షించుకోవాలి. జీవ ఆవరణంలో ఈ యొక్క భూమిలో అనేక జీవులు ఉంటాయి, మనకు నాశనం పంటను నాశనం జీవులను చంపడానికి ఇంకొక జీవులను ఏ విధంగా పద్ధతులు ఉపయోగించి మనం ఈ పంటలను రక్షించుకోవాలనే వివరాలు ఈరోజు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. దయచేసి మీరు, కాదు కాదు మీకు అర్థం అవ్వలేదు, దయచేసి మీరు కాలు కట్ చేయండి, వేరే వాళ్ళు లైన్లో ఉన్నారు దయచేసి. తర్వాత మీరు వివరిస్తున్నారు మేడం, ఈ వైరస్ ద్వారా ద్రావణ రూపంలో రకరకాల జీవ నియంత్రణ పద్ధతులు అని వివరిస్తూ మీరు వాటి ద్వారా మనం చేసుకోవచ్చు అంటున్నారు.
0: సో మనం ఇంతకుముందు చెప్పినట్టు వైరస్ ఆధారిత జీవ రసాయనాలైనటువంటి ఎన్పీవి, దాంట్లో హెచ్ఎన్పీవి, ఎస్ఎన్పీవి, అవి మనము మాస్ ప్రొడ్యూస్ చేసుకొని వివిధ కాయతొలిచేటువంటి పురుగుల నివారణకు మనము సమర్థవంతంగా ఉపయోగించవచ్చు అన్నమాట.
1: తర్వాత మీరు
0: బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మనకి బీటీ, బాసిల్లస్ థురింజనిసిస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనము. ఇది మనకు ముందు నుంచే మార్కెట్లో వివిధ ట్రేడ్ నేమ్లతో లభ్యమవుతూ ఉంటుంది. డైపెల్ అని, డెల్ఫిన్ అని, బయోబిట్ అని, అలా మనకి రైతు సోదరులకు ఇది పరిచయమే. అయితే ఈ యొక్క బీటీ అనేది ఏంటి అని అంటే, 1 గ్రాము లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలను మనం గమనించడం జరుగుతుంది. అట్లాగే ఇవి ఈ బీటీ అనేది లద్దె పురుగులు, నామాల పురుగులు, అలాగే శనగపచ్చ పురుగు, అలా వివిధ రకాల కాయతొలిచే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. వీటితో పాటు మనకు శిలీంధ్రాలు కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కీటక నాశన శిలీంధ్రాలు, దాన్ని ఏమంటామంటే ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ అని అంటాము. ఇవేంటి అనంటే, వాటిల్లో ముఖ్యమైనవి బెవేరియా బెసియానా, మెటారైజియం అనైసోప్లీ అనేటువంటి రెండు కూడా. ఇవి కాయతొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులే కాకుండా మనకు వివిధ పంటల్లో వేరు పురుగు, ఇది
1: వేరు పురుగు,
0: ఇదే పేడ పురుగు అని కొంతమంది రైతులు అంటా ఉంటారు. సి ఆకారంలో ఈ లార్వా ఉంటుంది, వేళ్లను కొట్టేసి పంటకు అపార నష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా వేరుశనగ పంటలో, చెరకులో, మిరపలో, ఆ తర్వాత కందులో, వివిధ రకాల కూరగాయల్లో ఈ వేరు పురుగు కనిపిస్తూ ఉంటుంది. వీటిని కూడా ఈ ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ బెవేరియా బెసియానా, మెటారైజియం అనాన్సోప్లియా అనేటువంటిది చాలా సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్లో పౌడర్ రూపంలో లభిస్తుంది. ఇదేంటి అనంటే 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది. ఇక వీటితో పాటు కూడా మనకు కీటకనాశక నులి పురుగులు ఉంటాయి. ఈ నులి పురుగులు అనేవి మైక్రోస్కోపిక్, కంటికి కనిపించవు. అయితే ఈ నులి పురుగులు సాధారణంగా మనకు పండ్ల తోటల్లో, కూరగాయల్లో, పూలల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని నివారించేటువంటి కీటకనాశక నులి పురుగులైనటువంటి హెటిరోరాబ్డైటిస్ మరియు స్టీనర్ నీమా అనేటువంటి యొక్క మిత్ర నులి పురుగులు వీటిని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను మనము గమనించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు మనకు ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంధ్రము మనకు అందుబాటులో ఉందండి. ముఖ్యంగా వానాకాలము సాగుకు సన్నద్ధమవుతున్నటువంటి రైతులు, వాళ్లల్లో ముఖ్యంగా కందులు, తర్వాత మొక్కజొన్న, ఆ తర్వాత మిరప వేసుకునేటువంటి రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి శిలీంధ్రము ఎండు తెగులు మరియు నైల ద్వారా వ్యాపించేటువంటి తెగులను సమర్థవంతంగా నివారిస్తుంది. కాబట్టి దుక్కి దున్నుకునేటప్పుడే ఈ యొక్క శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో కలుపుకొని దుక్కిలో వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు గమనిస్తాము. దీనికి 4 నుంచి 5 కిలోల ట్రైకోడర్మా విరిడి అనేటువంటి

0: పౌడర్ రూపంలో లభ్యమవుతుంది. దీన్ని 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని ఒక వారం రోజులు దాన్ని మాగబెట్టి ఆ తర్వాత ఈ యొక్క శిలీంద్రము బూజులాగా పెరిగిన తర్వాత దుక్కిలో వేసుకొని దున్నుకున్నట్లయితే ఈ ఎండు తెగులు, మరీ ముఖ్యంగా మిరప వేసుకునేటువంటి రైతులు, ఇది సరి అయిన సమయము. మీరు గన ఈ ట్రైకోడర్మా విరిడిని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను మనము గమనించవచ్చు. అట్లాగే మనకు ఇప్పటి వరకు చూసుకున్నటువంటి జీవ నియంత్రణ పద్ధతులే కానీ, ఈ జీవరసాయనాలనే కానీ మనకు వివిధ ల్యాబొరేటరీస్లో, ముఖ్యంగా మీకు వీటి లభ్యతకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం లాంటివే లేదంటే పరిశోధన స్థానాలని మీరు సంప్రదించి మీ యొక్క వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే మీకు వాటి యొక్క వివరాలను తెలుపుతారు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత జీవ నియంత్రణ ల్యాబ్ అనేది ఒకటి రాజేంద్రనగర్లో ఉంది, అట్లాగే NIPHM, అట్లాగే కాలేజీలో ఈ ట్రైకోడర్మా విరిడి జీవన ఎరువుల తయారీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని సంప్రదించి మీరు వీటిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
1: మరి ఈ సందర్భంగా రైతులు రాబోయే ఈ నెలలో రాబోయే నెలలో విత్తుకునే అవకాశం ఉంటుంది విత్తనాలు, రకరకాల పంటల గురించి. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమంలో ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఏమైనా ఉపయోగించుకోవచ్చు అంటారా? ఒకవేళ ఉపయోగించుకోవాలంటే ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా రైతులు ఇది పాటించాలి, ఒకసారి వివరించండి.
0: తప్పకుండా ఉపయోగించవచ్చు సార్. ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంద్రం మనం ఏ విధంగా అయితే నేల శుద్ధి చేసుకుంటామో, అలాగే అపరాలే కానీ ఆ తర్వాత వేరుశనగే కానీ, సో ఇలాంటి వాటికి మనము ఈ యొక్క ట్రైకోడర్మా విరిడితో గనక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే, అంటే 1 కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల ఈ పొడి కలుపుకొని ఆ తర్వాత విత్తుకున్నట్లయితే మనకు పంట మొదటి 30 రోజుల్లో ఆశించేటువంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది.
1: రైతు సోదరులకు చిన్న గమనిక ఒకసారి వివరిస్తాను మీకు. ఈరోజు ప్రసారమవుతున్నటువంటి ఈ అంశం జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ. ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైల గారు మనతో పాటు ఉన్నారు. మీరు వివరాలు తెలుసుకోవాలంటే, మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే STD 040 జత చేసి 2324 0852 నంబర్, ఇంకో నంబర్ 2324 0853 ఈ నంబర్లకు ఫోన్ చేసి జీవ నియంత్రణ పద్ధతులు ద్వారా పంటలను ఏ విధంగా సస్యరక్షణ సంరక్షించుకోవాలి, ఈ వివరాలు మీకు అందజేశారు, మీకున్నటువంటి సలహాలు అందజేస్తారు. ఇంకా ఏమైనటువంటి మీకు సందేహాలుంటే కూడా చక్కటి సమాచారం అందజేస్తారు. దయచేసి ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, మీ ప్రశ్నకు సమాధానాలు తెలుసుకోండి. ఇక అంశంలోకి వెళ్తే ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ పంటల సస్యరక్షణ గురించి మీరు వివరిస్తున్నారు శైల గారు. అయితే ఈ జీవ నియంత్రణ పద్ధతుల గురించి మన రైతు సోదరులకి చక్కటి అవగాహన సదస్సులు ఏమైనా నిర్వహిస్తున్నారా? ఒకవేళ నిర్వహిస్తే ఎక్కడెక్కడ మనం ఈ యొక్క సమాచారాన్ని రైతులు పొందవచ్చు? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, రైతు విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, అలాగే ఈ పరిశోధనా స్థానాలు ఉన్నాయి, ప్రాంతీయ పరిశోధన స్థానాలు కూడా ఉన్నాయి, తర్వాత యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మరి ఈ యొక్క అవగాహన గురించి తెలుసుకోవాలంటే ఏ సమయంలో ఏమైనా సదస్సులు నిర్వహిస్తున్నారా, ఆ వివరాలు తెలియజేయండి. తర్వాత ఈ మధ్య కాలంలో నెల నుంచి కూడా రకరకాల మీ ఇంటి దగ్గరే మీ ముంగిటే శాస్త్రజ్ఞుల కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు రాష్ట్రమంతా, అలాగే ఇప్పుడు జాతీయ కార్యక్రమం కూడా నేలను సంరక్షించుకుందాం అనే కార్యక్రమం కూడా ప్రారంభించారు. మరి ఇటువంటి సందర్భంలో చక్కటి సమాచారాన్ని ఈ జీవ నియంత్రణ పద్ధతుల గురించి తెలియజేయండి.
0: అలాగే సార్, మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిశోధనా స్థానాలే కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలే కానీ, ఆ తర్వాత తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలే కానీ, వీళ్ళందరూ కూడా, శాస్త్రవేత్తలందరూ కూడా జీవ నియంత్రణ పద్ధతులు,

0: తర్వాత జీవ రసాయనాల గురించి, జీవన ఎరువుల గురించి, అలా వివిధ అంశాలపైన అవగాహన సదస్సులు చాలా విరివిగా చేపట్టడం జరిగింది. మనకు మే నెలలో జరిగినటువంటి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతుల గ్రామాలకు వెళ్ళి రైతులతో చర్చను జరిపించి ఎంతో అవగాహన కల్పించడం జరిగింది. వాటితో పాటు ఈ నెలంతా జరుగుతున్నటువంటి కేత్ బచావో అనేటువంటి అవగాహన సదస్సులో కూడా మా శాస్త్రవేత్తలందరూ మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడానికి చాలా ముందుగా ఉన్నాము. కాబట్టి ఇలాంటి సదుపాయాలను రైతు సోదరులు ఉపయోగించుకొని మీ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకొని ఇంకా మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకొని మీరు ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతులపైన మీకు వాటి లభ్యత గురించి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే వీటి లభ్యత గురించి మీకు దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధనా స్థానాలని సంప్రదించినట్లయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మీకు క్షుణ్ణంగా వాటి వివరాలు చెప్పి మిమ్మల్ని ఎక్కడి నుంచి వాటిని తీసుకోవాలో డైరెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మీరు రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము.
1: చాలా చక్కగా మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తున్నారు. అయితే రైతులు కూడా చక్కగా కార్యక్రమాన్ని వింటున్నారు. కొందరు ఫోన్ చేస్తున్నారు కానీ కట్ అవుతున్నాయి, మరి ఎందుకో కారణం తెలియదు. కానీ ఇక ఈ మనం జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సంరక్షణ అనే కార్యక్రమాన్ని మనం రైతు సోదరులకు వినిపిస్తున్నాం. ఈ ఇది కాకుండా మన జీవన నియంత్రణ పద్ధతుల ద్వారా మనం ఇంటి దగ్గర ఏమైనా ఒక ల్యాబ్లో తయారు చేసే ఈ యొక్క విధానాలే కాకుండా రైతులు ఏమైనా చిన్నపాటి ఈ జీవ నియంత్రణ పద్ధతులు అనేది ద్వారా ఏమైనా ఉత్పత్తి చేసుకోవచ్చా? మీరు అన్నారు కదా, వైరస్ ద్వారా, బ్యాక్టీరియా ద్వారా, శిలీంధ్రాల ద్వారా, నులి పురుగుల ద్వారా ఈ యొక్క ద్రవ రూపంలో, పౌడర్ రూపంలో మనం ల్యాబ్లో తయారు చేస్తున్నారు రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళని చెప్పేసి. మరి రైతులు వాళ్ళ పరిధిలో ఏమైనా చేసుకోగలరా? చిన్నపాటివి ఏమైనా చేసుకోమంటే చేసుకోగలిగితే వారికి కూడా ఒక చక్కటి సలహా వివరించండి.
0: తప్పకుండా చేసుకోవచ్చు సార్. మరీ ముఖ్యంగా ఇదేంటి అని అంటే ఆ మదర్ కల్చర్ ఏదైతే ఉంటుందో, అంటే జీవ రసాయనాలకి, అట్లాగే దీనికి సంబంధించినటువంటి కల్చర్ గన మనము ల్యాబొరేటరీస్ నుంచి, వివిధ సంస్థల నుంచి మనం తెచ్చుకొని దీనికి ఒక చిన్నపాటి షెడ్లో కూడా మనము దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మనము మహిళలే కానీ, తర్వాత కొంతమంది రైతు సోదరులే కానీ, అట్లాగే రూరల్ యూత్ యువకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా దీని ప్రొడక్షన్ సెంటర్స్ని మీ యొక్క క్లస్టర్స్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి గాను ముందుగా కొంత ట్రైనింగ్, స్కిల్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి వీటి గురించినటువంటి కొంత స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వారు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్, ఏమేమి అవసరం ఉంటాయి, వీటన్నిటిని గమనించుకొని ఖచ్చితంగా మీ గ్రామాల్లో, మీ క్లస్టర్స్లో దీన్ని పెట్టుకోవచ్చు. అట్లాగే మనకేంటి అనంటే గ్రామంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అట్లాగే FPOs, మీరందరూ కూడా ఇలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ని, మరీ ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి ప్రొడక్షన్ యూనిట్స్ని అండర్ ట్రైనింగ్ చేసిన తర్వాతే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దీన్ని పెట్టుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము.
1: అయితే మీరు స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటున్నారు, మరి ఈ స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము మనము మన రైతులు, మీరు అన్నట్టు యువకులు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వ్యక్తులు ట్రైనింగ్ పొందాలంటే ఎక్కడెక్కడ దేశంలో ఉన్నాయి, మరి వారు ఆ విధంగా ట్రైనింగ్ పొంది మీరు గ్రామం పెట్టుకొచ్చున్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో జాతీయ కార్యక్రమంలో భాగంగా FPOs అని ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రారంభమై, కొన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమై కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా అటువంటి అవకాశాలు అందజేస్తున్నారు. మరి ట్రైనింగ్ అనేది ఎక్కడ పొందే అవకాశం ఉంది? వారు ట్రైనింగ్ పొందిన తర్వాత సాటి రైతులకు, సాటి హెల్ప్ హెల్ప్ గ్రూపులకు కూడా వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకొని వీళ్ళకు కూడా అందజేసే అవకాశం ఉంటుంది కదా, వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ వివరాలు ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: అయితే మనకు ఈ స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక కావాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం.

0: విశ్వవిద్యాలయం వారు అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిని రైతులు, ముఖ్యంగా యువకులు, గ్రామ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటు మనకు ఎన్ఐపిహెచ్ఎం, రాజేంద్రనగర్లో ఉన్నటువంటి ఎన్ఐపిహెచ్ఎం అనేటువంటి నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు మనకు అప్పుడప్పుడు ఈ యొక్క స్కిల్డ్ ట్రైనింగ్ రైతు సోదరులకు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని కూడా ఉపయోగించుకొని రైతులు ఈ ట్రైనింగ్ తీసుకొని మీరు మంచి లాభాలు పొందవలసిందిగా కోరుచున్నాము. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మామూలుగా డ్రోన్ల ద్వారా రసాయనాలు ఎలాగైతే మనం పిచికారీ చేస్తామో, అలాగే జీవ నియంత్రణ కారకాల పిచికారీ కూడా చేసే అవకాశం కోసము రకరకాల పరిశోధనలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు చేపడతా ఉన్నారు. త్వరలో మనకు ఆ సదుపాయం కూడా వస్తుంది. కాబట్టి ఈ పిచికారీ కూడా మనం డ్రోన్ల ద్వారా చక్కగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
1: చివరగా తెలియచేయండి, మన పూర్వీకులు గతంలో సమగ్ర వ్యవసాయం, సమష్టి వ్యవసాయం చేస్తూ చీడపీడలు తక్కువ ఉండేది, పంటలు ఆరోగ్యకరంగా పండించేవాళ్ళు. అంటే రకరకాల ఎరువులు, గొర్రె పెంట, కోళ్ళ పెంట కానీ, పంది పెంట కానీ, ఇటువంటివన్నీ ఉపయోగించి పంటలు బాగా సారవంతంగా నేలను తయారు చేసుకుని పండించేవాళ్ళు. మరి అటువంటిది ఏమైనా ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా మన రైతు సోదరులకు ఈ జీవ నియంత్రణ పద్ధతులు, ఆ పాత పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా, ఆ పద్ధతి ఏమైనా పాటించొచ్చుంటారా, ఉంటే ఒకసారి చెప్పండి.
0: ఖచ్చితంగా పాటించవచ్చు సార్. రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఈ చీడపీడల నివారణకు ఎట్లా అయితే ఈ జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయన పద్ధతులతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, ఆ తర్వాత దీనిలో భాగంగా జీవరసాయనాలను, జీవ ఎరువులను, ముఖ్యంగా ఏమంటారు పశువుల ఎరువే కానీ, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ట్రైకోడర్మా విరిడి, వానపాముల ఎరువు, ఆ తర్వాత పిఎస్బి అని, అజిటోబ్యాక్టర్ అని, ఇలాంటి సహజ ఎరువులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటినీ ఉపయోగించుకొని నేల సారాన్ని గన మనం, అలాగే పచ్చి రొట్టెలు ఎరువుల్ని ఉపయోగించుకోవడం, పచ్చి రొట్టె పంటల్ని వేయడము, అట్లాగే మనము వేప పిండిని కూడా వేసుకోవడం, సో ఇలాంటి పద్ధతులన్నింటినీ పాటించి అంతర పంటలు, ఈ పద్ధతులన్నింటినీ పాటించి నేల సారాన్ని పెంచుకొని ఈ జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయనం గనక పాత పద్ధతులు, మన పూర్వీకులు పాటించినటువంటి ఆ పద్ధతుల్ని గనక తిరిగి మనము పాటించినట్లయితే తిరిగి మన పర్యావరణాన్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: చాలా చక్కటి వివరాలు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ వివరిస్తూ అనేక అంశాలు, ఈ జాతీయ కార్యక్రమాలు కూడా చేపట్టిన వంటి కార్యక్రమాలు కూడా మీరు వివరించారు. ధన్యవాదాలు శైల గారు.
0: ధన్యవాదాలు సార్.
2: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
3: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
4: నమస్తే.
3: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
4: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడాల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం,

నెట్వర్క్ చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ

0: ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది, క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ధర్తీ ఆభా దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది PVTGs కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది, ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ DMTs వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, VMTs
0: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
1: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూరు ITDAలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు DMTs. మళ్ళీ ఏంటంటే MPDO బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
0: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
1: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము, ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్ అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
0: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
1: కల్పించడం
0: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా

0: కొనసాగుతున్న ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది.
0: ఈ సంవత్సరం మే 15.
1: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
0: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
1: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
0: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
1: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
0: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
1: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
0: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
1: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్లకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
0: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో?

0: స్థాయిలో గిరిజనులు.
1: వాళ్ళ స్పందన బాగుంది. కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియని తనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
0: అంటే
1: ప్రాధాన్యత తెలియకపోవడం,
0: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేసేది. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థాంక్యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 100,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా, భీమా నదులపై నిర్మించనున్న బ్యారేజీలు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరిశీలించేందుకు ఈరోజు, రేపు ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు పలు ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోమశిలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యుకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యుకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆమోదం తెలిపారు. వేగవంతంగా, పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఐజీ హౌసింగ్ పథకాన్ని అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లోనూ భూములను హౌసింగ్ బోర్డు, రెవెన్యూ అధికారులు గుర్తించగా ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ పర్యటించారు. ఉద్యోగాలకు నిర్దేశించిన విద్యార్హతల కన్నా ఎక్కువ

క్వాలిఫికేషన్ ఉన్నవారిని అనుమతించడం అర్హులైన అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ బ్యాంక్ అటెండెంట్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సంకల్పం నుంచి సిద్ధి వరకు మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనా అంశంపై మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
1: ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో సంకల్పం నుంచి సిద్ధి వరకు మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన అనే అంశంపై నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ న్యాయవాది శ్రీ ఎం రఘునందనరావు గారు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. 2020లో దుబ్బాక శాసనసభ్యుడిగా తొలిసారి ఎన్నికైన రఘునందనరావు గారు ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తన కళం వినిపిస్తున్నారు. రైతు కుటుంబం నేపథ్యం రఘునందనరావు గారు పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించి పలు అంశాలను, ముఖ్యంగా రైతులు, యువత, మౌలిక వసతులు వంటి అంశాలను చురుగ్గా ప్రస్తావిస్తుంటారు. నేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ గారి విలువైన అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం రఘునందనరావు గారు, మీకు స్వాగతం అండి.
2: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరూ కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలన సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను.
1: సార్, నరేంద్ర గారు, ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ ప్రస్థానంలో కీలక విజయాలపై మీ అభిప్రాయం మాకు చెప్పగలరండి.
2: మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి May 2014 నుంచి మోడీ గారు దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపు ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏదైనా ఒక భారత ప్రభుత్వం తన పథకాన్ని మంజూరు చేసినప్పుడు మీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేది అడగడం మానేసి లబ్ధిదారులకు ఉండాల్సినటువంటి అర్హతకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావమే అంత్యోదయ అనేటువంటి లక్ష్యంతో జరిగింది కాబట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్, దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అరువులందరికీ ఇస్తూ వస్తా ఉన్నాం కాబట్టి మేము సబ్కా సాత్ అన్నాం. పథకాలు ఏదైనా ఏ పథకం కింద ఏది ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనుకున్నా లేదా ఇంకొక పథకం కింద బాత్రూమ్ కట్టించాలనుకున్నా, ఏ పథకం కింద ఏం చేయాలని అనుకున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం అందరూ లబ్ధిదారులను ఏ రకంగా చూస్తూ వస్తుందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. ఈ దేశంలో ప్రజలందరూ బాగుపడ్డప్పుడే ఈ దేశం పురోగమిస్తుంది అనేటువంటి ఒక లక్ష్యంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో ఆ లక్ష్యాలను రీచ్ అవడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా మా లక్ష్యాన్ని మేము రీచ్ అవుతాం. అంత్యోదయనే మా లక్ష్యం, అంత్యోదయను పరిపూర్ణం చేయడం కోసమే మా అడుగులు ముందుకు పెడతా ఉన్నాం.
1: అలాగే గత 12 ఏళ్లలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు ఆయా రంగాల్లో గణనీయమైన మార్పు కనబడుతున్నది. తెలంగాణలో మీరు గమనించిన 3 పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టులు ఏమైనా అనుకుంటున్నారండి?
2: ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని మీరు ఒకసారి గమనించండి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 నుంచి 2025 దాకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉండే, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక సుమారు 700 కోట్ల రూపాయలు మంజూరు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ కి దీటుగా అటు ఎస్కలేటర్లు తీసుకున్నా, లిఫ్ట్లు తీసుకున్నా, ప్యాసింజర్లకు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినా ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ రకంగా మార్పు చెందింది అనేది మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది రైల్వేలకు సంబంధించి. అదే రకంగా భాగ్యనగరం మీద పెరుగుతున్నటువంటి రైల్వేల ఒత్తిడిని, సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లకు వచ్చే ట్రాఫిక్ ను తగ్గించాలని భాగ్యనగరానికి ఈస్ట్ వైఫ్ చెర్లపల్లిలో సుమారు 1000 కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారి నాయకత్వంలో, మీరు ఒకసారి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి, ఏ రకంగా ఆ రైల్వే టెర్మినల్ ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మీరు ఆలోచించండి. 1000 కోట్లు పెట్టి మేము చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తే 3 కిలోమీటర్లు కోటి రూపాయలు పెట్టి వేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి రోడ్డుని ఈ రోజు దాకా కూడా లింక్ రోడ్ ని కనెక్టివిటీ ఇవ్వక ప్రజలకు అసౌకర్యానికి గురవుతుంటే ఏ రకంగా చూడండి. అంతేకాదు అమృత్ భారత్ స్టేషన్ల పేరిట తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లని ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయాలకి సమానమైనటువంటి రీతి లోపల మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ 3 మీకు చాలా స్పష్టం.

0: కనబడతాయి. ఇక జాతీయ రహదారుల విషయానికి వస్తే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు మన దేశంలో భారతదేశంలో పర్ డే 7 కిలోమీటర్స్ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే, ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పర్ డే 31 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల్లో ఒక జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి చూపెట్టింది. దిస్ ఈస్ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు.
1: అలాగే మనకు రాష్ట్రంలో చూసేసరికి వందే భారత్ రైళ్లు, కొత్త ఎక్స్ప్రెస్ రహదారులు సామాన్య ప్రయాణికుడికి ఎట్లా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు చెప్పగలరండి?
0: సి, వందే భారత్ ట్రైన్లని మేము పార్లమెంట్లో చర్చలో, రైల్వే బడ్జెట్ సంబంధించిన చర్చలో కానీ ఇతరత్ర చర్చలో పాల్గొన్నప్పుడు చూస్తాం. అది కేరళ ఎంపీలైనా, తమిళనాడు ఎంపీలైనా, అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ రాష్ట్రాల పేర్లు, వెస్ట్ బెంగాల్ అంటే ప్రతిపక్షాలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల నుంచి కూడా రైల్వే శాఖ మంత్రికి వచ్చేటువంటి విజ్ఞప్తి, సార్ మాకు ఒక వందే భారత్ రైలు ఇవ్వండి అని. ఉదాహరణకి హైదరాబాద్ టు తిరుపతి పోయేటువంటి ప్యాసింజర్ చాలా మంది ఇంతకుముందు సొంత కార్లలో పోయేవాళ్ళు. సొంత కార్లలో పోయేటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వందే భారత్ లో ఉదయం 6 గంటలకు పోతే మధ్యాహ్నం 3 గంటల లోపల చేరుతా ఉన్నాం అనేటువంటి ఒక లక్ష్యంతో, ఫ్లైట్ లో కూర్చుంటే ఎంత కంఫర్టబుల్ గా ఉందో సీటింగ్ అంతే కంఫర్టబుల్ గా ఉందని చెప్పి ఢిల్లీలో పార్లమెంట్కి వచ్చిన ప్రతి ఎంపీ మాకు ఇంకా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను పెంచండి అని అడుగుతున్నారు. దిస్ షోస్ హౌ ద రైల్వేస్ ఆర్ వర్కింగ్ అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ.
1: ఆధునిక టెక్నాలజీతో మనకి బుల్లెట్ ట్రైన్స్ కూడా తెలంగాణకు శాంక్షన్ అయ్యింది. దీని తర్వాత మనకి తెలంగాణలో వాణిజ్యం కానీ మనకి ప్రజల మొబిలిటీ కానీ ఈజీ అవుతుందని మీరు భావిస్తున్నారు?
0: ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాణిజ్య ఇంపార్టెన్స్ కలిగినటువంటి 3 రాష్ట్రాల రాజధానులకి బుల్లెట్ ట్రైన్స్ ని ప్రారంభోత్సవాలు అంటే వర్క్ షెడ్యూల్ ని భారత ప్రభుత్వం ప్రకటించింది. అవి బడ్జెట్ లో ప్రకటించిన తర్వాత మొన్న మధ్యలో 1 మంత్ బ్యాక్ గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అమరావతికి వచ్చి, అమరావతి నుంచి హైదరాబాద్ కి ఒక కొత్త రైలు ఇస్తా ఉన్నాం, అమరావతి నుంచి హైదరాబాద్ కి అది కేవలం 70 మినిట్స్ లోపల రీచ్ అవుతుంది అని చెప్పి వారు ఒక ప్రకటన చేస్తున్నారు. తెల్లారి నుంచి సోషల్ మీడియాలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, సార్ ఇప్పటికే అందరూ మా నాయకులు, ముఖ్యమంత్రులు, అందరూ ప్రతిపక్ష నాయకులు అందరూ హైదరాబాద్ లో ఉంటారు సార్, మీరు అమరావతి నుంచి హైదరాబాద్ 70 నిమిషాల్లో పోయేటువంటి రైలు వేస్తే అమరావతిలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండడు సార్, కాబట్టి ఈ రైలు ప్రతిపాదనని విరమించుకోండి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. దిస్ ఈజ్ హౌ, అంటే వాళ్ళ క్యాపిటల్ డెవలప్ కావాలి అంటే, అమరావతిలో ప్రజలు ఉండాలి అంటే, నాయకులు ఉండాలి అంటే హైదరాబాద్ కనెక్టివిటీ 70 నిమిషాలు పెడితే హైదరాబాద్ ట్రాఫిక్ లో మనం 1 కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి 1 అవర్ పడుతుంది. అట్లాంటప్పుడు అమరావతి టు హైదరాబాద్ 1 అవర్ డిస్టెన్స్ ఉంటే అమరావతిలో ఎవరు ఉంటారు? పిల్లల చదువులను, ఇతర కారణాల వలన హైదరాబాద్ కు వస్తారు. దిస్ ఈజ్ హౌ వీఆర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఒక్క సెంటెన్స్ సరిపోతుంది మీకు. విడిపోయినటువంటి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల మీద ఒక ట్రైన్ 70 మినిట్స్ ట్రావెల్ అవుతుంది అని రైల్వే మంత్రి ప్రకటించిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకంగా మాట్లాడుతున్నారు, అంటే నెగటివ్ సెన్స్ లో మాట్లాడతలేరు, కానీ వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. సార్ ఇప్పటికే ఫ్రైడే ఈవినింగ్ వస్తే అందరు హైదరాబాద్ పోతా ఉన్నారు, మీరు 70 మినిట్స్ లో ఎక్స్ప్రెస్ నడిపితే అందరు ఉదయం వచ్చి సాయంత్రం పోతారు సార్ అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అంటే హౌ ద రైల్వే సార్ వర్కింగ్ అనేది మీరు అర్థం చేసుకోండి.
1: డిజిటల్ ఇండియా గ్రామాల్లో మనకి ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు చాలా సులభతరం అయ్యాయండి. గ్రామీణ ప్రజలు కూడా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ముందు ఉంటున్నారు. దీనిలో మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి మార్పులు మీరు మెదక్ నియోజకవర్గంలో గమనించగలిగారు?
0: హైదరాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ వెళ్లే రోడ్డు రాజీవ్ రహదారి, ఎక్కువ మీకు ప్రజ్ఞాపూర్ అనే ఒక బస్ స్టాప్ వస్తుంది, ఇటువైపు వెళ్తే తూపురాన్, రామాయంపేట ఇట్లా బస్ స్టాప్స్ వస్తాయి. ఈ రోడ్డు మీద మీరు వెళ్తా ఉంటే అక్కడ రోడ్డు పక్కన కూరగాయలు పండించినటువంటి రైతులు నేరుగా హైదరాబాద్ కి లేదా ఇతర ప్రాంతాలకు పోతున్నటువంటి వాళ్ళకి అమ్ముకోవడానికి ఉంటారు. ఇంతకుముందు పార్లమెంట్ లో డిజిటలైజేషన్ గురించి మాట్లాడినప్పుడు అప్పటి మాజీ హోంమంత్రి చిదంబరం గారు ఎగతాళి చేసినారు, అసలు నెట్ ఎక్కడుంది, సెల్ ఫోన్ ఎక్కడుంది, కరెంట్ ఎక్కడుంది, అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది పల్లెటూళ్ళకి ఎట్లా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్న వేసినారు. నేను దయించి మీతో విజ్ఞప్తి చేసేది లేదా శ్రోతలతో చేసేటువంటి విజ్ఞప్తి, శ్రోతలు ఎవరైనా సిద్దిపేట రాజీవ్ రహదారి మీద పోయినా లేదా రామాయంపేట, తూప్రాన్, నిజామాబాద్ ఈ రోడ్డు మీద వెళ్తా ఉన్నా లేదా ఎనీ అదర్ రోడ్డు, ఏదన్నా పల్లెటూరుకు వెళ్ళండి, ఒక 70 ఏళ్ళ ముసలప్ప దగ్గర కూరగాయలు కొనుక్కుని అమ్మ నేను పైసలు తెచ్చుకోవడం మర్చిపోయినా ఎట్లా అంటే ఆమె స్కానర్ తీసి ముందు పెడతా ఉంది. సి, దిస్ ఈస్ ద ప్రోగ్రెస్. అంతేకాదు ఈ డిజిటలైజేషన్ వల్ల వచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు మేము గ్రామాలకు పోయినప్పుడు గమనించినప్పుడు ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి డబ్బులు, ఉదాహరణకి 151 రూపాయలు 30 పైసల రూపాయలు ఒక కూలీకి రోజువారి వచ్చేటువంటి వేతనం అనుకోండి. ఉదాహరణకి రోజు ఒక గ్రామంలో 100 మంది కూలీలు ఉంటారు, ఈ 30 పైసలు అనేటువంటి చిల్లర లేదు అనేటువంటి నెపంతో అక్కడ డబ్బులు ఇచ్చే టీఏలు సీఏలు ఏం చేస్తున్నారంటే 151 రూపాయలు ఇచ్చి 30 పైసలు ఇస్తలేరు. వినడానికి 30 పైసలు అనేది చిల్లరగా తక్కువ అమౌంట్ కనబడినప్పటికీ కూడా, సో ఇట్లా పర్ డే 30 పైసలు నష్టపోతున్నటువంటి ఒక కూలీ 20 రోజులు లెక్కేసుకుంటే 60 రూపాయలు అవుతాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా డిజిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు నేరుగా భారత ప్రభుత్వమే బ్యాంకులలో వేస్తుంది కాబట్టి, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా పోతుంది కాబట్టి, ఈ రోజు ఏ ఒక్కరికి కూడా కరప్షన్ కి స్కోప్ లేకుండా, ఇంతకుముందు అనేవాళ్ళు తక్కువ మంది కూలీలు వస్తే ఎక్కువ నెంబర్లు రాసుకుని డబ్బులు డ్రా చేస్తా ఉన్నారని, ఇప్పుడు అట్లా స్కోప్ లేకుండా ఎవరి అకౌంట్లోకి వాళ్ళకే నేరుగా భారత ప్రభుత్వం డబ్బులు వేస్తా ఉంది కాబట్టి కాబట్టి. ఉపాధి హామీ కూలీలు కూడా దే ఆర్ హ్యాపీ, మా దగ్గర నుంచి ఒక రూపాయి పోతలేదు, మేము ఎవరికి లంచం ఇస్తలేము.

0: నేరుగా మేము చేసినటువంటి పనికి భారత ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇస్తుందో అన్ని డబ్బులు నేరుగా మా అకౌంట్లలో పడతా ఉన్నాయని చెప్పినారు. సో డిజిటలైజేషన్ వలన ఒక రకంగా అవినీతి తగ్గింది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పల్లెటూర్లలో ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ రేపు నాకు పని ఇవ్వరేమో అనేటువంటి భయం లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు గట్టిగా నిలదీస్తా ఉన్నారు. నేరుగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడేటువంటి స్థితికి ఎదిగినారు.
1: పిఎం కిసాన్ ఉజ్వల యోజన, జల జీవన్ మిషన్ పథకాలు తెలంగాణ పురోభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నాయనే విషయాన్ని మీరు మాకు చెప్పగలరండి?
0: పిఎం కిసాన్ విషయానికి వచ్చినట్లయితే భారతదేశం గ్రామీణ దేశం, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. పల్లెటూళ్ళలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతుకి తనకి పెట్టుబడి పెట్టుకోవడానికి, తెలంగాణ భాషలో చెప్పాలంటే లాగోడు పెట్టుకోవడానికి, యూరియా బస్తాలు తెచ్చుకోవడానికో ఇతరత్ర పనులకో పసలకింత అని డబ్బులు అవసరం ఉంటాయి. అట్లా ఆ డబ్బుల్ని ఏడాదికి ఒక రైతుకి 6,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి దాన్ని 10,000 రూపాయలకి ఈ మధ్య కాలం లోపల పెంచడం వల్ల భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నలకి పల్లెటూర్లలో చిన్న డబ్బులు తెచ్చుకొని కూడా ఎక్కువ వడ్డీ కట్టాల్సినటువంటి దుస్థితిలోంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా టంచన్ గా డబ్బులు వస్తా ఉన్నాయి కాబట్టి రైతన్న ఆ పంటకు కావాల్సినటువంటి లాగోడి పెట్టుబడి పెట్టుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూపం లోపల రైతులకి నేరుగా ఉపయోగం జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. వడ్డీ వ్యాపారులు ఇతరత్ర అనేటువంటి అంశాలు కొంతవరకు తగ్గిపోతాయి. ఇకపోతే మీరు అడిగిన ఇంకొక అంశం జల్ జీవన్ మిషన్. దాదాపు పల్లెటూర్లలో ముఖ్యంగా తెలంగాణ పల్లెటూర్లలో ఎండాకాలం వచ్చిందంటే ఒక బోర్ నడవక ఒక మోటార్ నడవక కిలోమీటర్లు కిలోమీటర్లు పోయి బాయిల దగ్గరికి వెళ్ళి నీళ్లు ఎత్తుకొచ్చుకునేటువంటి దుస్థితిలోంచి ఈ రోజు ఎవరింట్లో వాళ్ళకి ట్యాప్ ఇప్పితే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సుమారు 15 కోట్ల కుటుంబాలకి దేశవ్యాప్తంగా ఈ రోజు జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీళ్ళు అందిస్తా ఉన్నారు. సో ఈ గణాంకాలన్నీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏంటంటే, నేను మొదట చర్చ ప్రారంభించినప్పుడు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావమే అంత్యోదయ. వి షుడ్ సర్వ్ ద పూర్. ఎవరినో ప్రధానమంత్రిని చేయాలనో ఎవరినో ముఖ్యమంత్రిని చేయాలనేదే పార్టీ ఉద్దేశం కాదు. పార్టీ ఉద్దేశం బంతిలో మొదట కూర్చున్న వ్యక్తికి లభించిన భోజనం, బంతిలో చివర కూర్చున్నటువంటి వ్యక్తికి లభింపజేయడమే మా ఉద్దేశం. అదే అంత్యోదయ. ఆ అంత్యోదయ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించిన, జల్ జీవన్ మిషన్ కింద మంచినీళ్లు ఇచ్చిన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకి నేరుగా డబ్బులు ఇచ్చిన ఇవన్నీ పథకాలు కూడా ఎవరికైతే అర్హత ఉంది, ఎవరైతే అవసరం ఉంది, నీడీ పీపుల్ కి అవసరం ఉన్నటువంటి టైంలో ఇచ్చి ఆదుకోవడానికి చేపట్టినటువంటి పథకాల కింద వీటన్నింటినీ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ద్వారా చేసేటువంటి అపీల్, దయచేసి ఆయుష్మాన్ భారత్ అనేది పేద ప్రజల ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి స్కీము కాబట్టి భేషజాలకు పోకుండా మేము ఒకటి ఇస్తాం, మీరు ఒకటి ఇస్తాం, భారత ప్రభుత్వం చేసింది, మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దయచేసి అది పేదలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక అంశం. ఈ దేశంలో ప్రజలు కోరుకుంటుంది విద్య వైద్యం రెండు ఉచితంగా అందిస్తే, కాస్ట్లీ తగ్గితే, వాటి మీద పెట్టుబడి ఖర్చులు తగ్గితే ఈ దేశ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మేము బాగుపడతాం, మాకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చేసేటువంటి అప్పీల్, ఆయుష్మాన్ భారత్ ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో అమలు చేయాలని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను.
1: కరోనా సమయం నుంచి కూడా పేద ప్రజలకి ఆహారం లేకుండా ఉండకూడదు అని చెప్పి 83 కోట్ల మందికి ఇవాళ ఉచిత రేషన్ కార్డు ద్వారా బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు. పేదల ఆహార భద్రతకు ఇటువంటి భరోసా ఈ స్కీమ్ ఇచ్చిందని మీరు భావిస్తున్నారండి?
0: సి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు పేపర్లలో మనం వార్తలు చూస్తాం ఏమని, గోదాములలో 100 క్వింటాల బియ్యం స్టోర్ చేస్తే ఇప్పుడు పోయి గోదాం తలుపు తీస్తే అందులో 60 క్వింటాల బియ్యమే కనబడ్డాయి, మిగతా బియ్యం ఎటుపోయినాయి అంటే ఎలుకలు తినిపోతా ఉన్నాయి అనేటువంటి దుస్థితిలో ఉన్నాయని చాలా సార్లు పార్లమెంట్ లో చర్చ జరిగింది. చాలా సందర్భాల లోపల గోదాములలో సగం సంచులు ఖాళీగా పడినాయని చూసినాం, ఎలుకల సంఖ్య పెరిగిపోయింది, బియ్యం పేదలకు వస్తలేవని ఆలోచించినారు. కానీ ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేసి, ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు చేయలేనటువంటి ఆలోచన, పేదోడికి ఆహార భద్రత కలగాలి, గోదాములలో ముక్కిపోయే బదులు బియ్యం, అవి నిజంగా పేద ప్రజలకి అర్హులకి, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వలస కార్మికులు మనం చూసినాం ఎట్లా పోతా ఉన్నారు కార్మికులు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది వచ్చింది అనేది మనం గమనించినాం. అట్లా కాకుండా మీకు దేశంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, మీరు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ రేషన్ ఇచ్చే రీతి లోపల వెసులుబాటు కల్పించడంతో పాటు వన్ రేషన్ వన్ నేషన్ అనేటువంటి రీతి లోపల చేయడంతో పాటు 83 కోట్ల మంది ఈ దేశ ప్రజలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేరుగా వారికి బియ్యం అందించాలనేటువంటి ఒక గొప్ప పథకాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చింది. ఇక్కడ మీరు మేము మమ్మల్ని విమర్శించేటువంటి మేధావులు కూడా ఆలోచించాల్సింది, అంగీకరించాల్సింది ఏంటంటే 100కి 100% నరేంద్ర మోడీ గారి ఆలోచన అంతా రేపు భవిష్యత్తులో అనుకోని పాండమిక్ సిచ్యువేషన్ వస్తే పేదోడికి నష్టం జరగద్దు, అట్లీస్ట్ ఇంత గంజో ఇంత గట్కనో అనుకుని, ఇంత బువ్వనో అనుకుని, కారం మెతుకులు వేసుకుని అయినా 3 పూటలు ఇంత బువ్వ తినడానికి ఫెసిలిటేట్ చేయడం అనేటువంటి ఒక లక్ష్యంతో 83 కోట్ల కుటుంబాలకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా రేషన్ ఇచ్చి పేద ప్రజల ఆహార భద్రత గురించి ఆలోచించిన నాయకుడు ఈ దేశ ప్రధాని, మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ. మోడీ గారు.
1: రోజ్గార్ మేళా.

0: మరి యువతకు పెద్ద సంఖ్యలో మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అందుతున్నాయి. తద్వారా తెలంగాణ యువతలో కూడా ఎటువంటి ఆశాభావాన్ని మీరు వాళ్ళ కళ్ళు చూస్తున్నారు? మీరు కూడా అటెండ్ అయ్యారు ఇంతకు ముందు రోజు గారి మెల్ల క్యాంపెయిన్స్, మీరు యువతలో ఎటువంటి ఆలోచన విధానం మీరు గమనిస్తున్నారు?
1: ఈ దేశం లోపల మొదటి నుంచి ప్రభుత్వాలు చేసుకొచ్చినటువంటి ఒక చిన్న పొరపాటునండి, ఒక ముందు చూపు లేనటువంటి ఆలోచన ఏంటంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనేది, ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఒక ఆయన, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఒకటి, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు చెప్పడం వల్ల తెలంగాణలో గాని దేశవ్యాప్తంగా గాని తనంతట తాను నిలబడి, తన కాళ్ళ మీద తాను నిలబడి, తానే ఒక ఎంటర్ప్రినర్ గా మారి ఇంకొక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి యువకులు కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తే మాకు సేఫ్టీ వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి ఒక రకంగా దాన్ని మనం ఈ దేశానికి భారంగా మార్చేటువంటి విధానంలోకి పోయినాం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా సందర్భాల లోపల ఈ దేశ యువతని, దాదాపు 65% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీస్ యూత్ అని చెప్పుకుంటున్నాం మనం. మిగతా అన్ని దేశాలలో మనోళ్ళే పనిచేస్తా ఉన్నారు. ఏ దేశానికి పోండి, మీరు మీ కనబడేది అక్కడ పనిచేస్తున్న సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరంటే మనోళ్ళే. పోనీ ఓన్లీ మొద్దు కష్టమే చేస్తున్నావా, మనకు తెలివితేటలు లేవా అంటే అనేక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు నాయకత్వం వహిస్తుంది కూడా మన వాళ్లే ఉన్నారు, భారతీయులే ఉన్నారు. ఇట్ ఈస్ ప్రౌడ్ టు ద నేషన్. సో ఇప్పుడు ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు లేవు, అంత ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనుకున్న తరుణంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రోజుగారు మేళాలు పెట్టి అరువులైనటువంటి విద్యార్థులకి లేదా అరువులైనటువంటి నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తూ వారి లైఫ్ ని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, అందరూ కోరుకున్నట్టు ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోవచ్చు, ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం లభించకపోవచ్చు, కానీ మెజారిటీ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు, క్రీమ్ అందరికి కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంది.
0: నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన అనేకమైన సంస్కరణలో స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల వల్ల మన తెలంగాణ యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని మనం భావించవచ్చు.
1: సార్, రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఒకటే రోజు మొత్తం మార్పు రాకపోవచ్చు. తెలంగాణలో ఒకటే రోజు అందరూ మారిపోయినరా, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయంటే ఐ కెనాట్ జస్టిఫై దట్ స్టేట్మెంట్. బట్ మెజారిటీ ఆఫ్ ద ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు తీసుకురాగలిగిన, నేను ఎవరి దగ్గర జీతం చేసే బదులు నేనే ఏదో ఒక చిన్న స్టార్ట్అప్ పెట్టుకుని ఇంకో కొత్తగా 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన రేకెత్తించినాం, ఆ దిశగా అవకాశాలు కల్పించినాం, ఆ దిశగా మార్కెట్ లోపల వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి ప్రాచుర్యం లభించేలా చేసినాం. మేక్ ఇన్ ఇండియా తీసుకున్నా, స్టార్ట్అప్ ఇండియా తీసుకున్నా, స్కిల్ ఇండియా తీసుకున్నా, ప్రతి అంశం లోపల భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దాటేందుకు భారతదేశ యువత పనిచేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది. ఇంతకుముందు డిఫెన్స్ రంగానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆయుధ సామాగ్రిని బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈ రోజు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, భారతదేశమే సొంతంగా తనకు తను కొత్త ఆయుధాలని తయారు చేసుకుంటా ఉంది. ఈ ఆయుధాలని అవసరమైనప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ లోపల వాడుతా ఉన్నాం. ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సెల్ఫ్ డిఫెన్స్ కి మనం ఎట్లబోతా ఉన్నాం, డిఫెన్స్ ని ఎంత స్ట్రెంగ్తన్ చేసినాం అనేది మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గాని ఇతరత్ర గాని చూపిస్తా ఉంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంట్రీస్, కానీ కొన్ని దేశాలు తమ దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భారతదేశంలో తయారైనటువంటి మేక్ ఇన్ ఇండియా కింద తయారైనటువంటి ఆయుధాలను ప్రదర్శించే స్థాయికి ఈ రోజు భారత్ ఎదిగింది అంటే క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ గారు.
0: నూతన విద్యా విధానం రాబోయే తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు?
1: దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు అధికారం, కమ్యూనిస్టులకి పుస్తకాలు ఇచ్చి మెకాలే విధానాన్ని తీసుకొచ్చి, విద్యా విధానాన్ని తీసుకొచ్చి బానిస మనస్తత్వాన్ని పెంపొందింపజేసినటువంటి లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని మార్చడానికి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక 70 వసంతాలు పూర్తి చేసుకుంటే గాని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురాకపోవడం అనేది దురదృష్టకరం. నిజమైన భారతదేశ చరిత్ర ఏంది? ప్రపంచంలో ఎవరికి చదువు రానప్పుడు, ఎవరికి విద్య తెలియనప్పుడు, ఏడ యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలు ఈ దేశంలో ఉండే, ఇవి ప్రపంచానికి మార్గదర్శనం చేసినాయని చెప్పి తిరిగి వాటిని పునరుద్ధరించాలని నలంద యూనివర్సిటీని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని ఇటీవల పునరుజ్జీవింపజేయడమే కాకుండా 100 కోట్ల రూపాయలు ఇచ్చి తిరిగి భారతదేశ ఔన్నత్యం, విద్య, విద్యాబోధన విషయాలకి మనం ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. సరే, విమర్శలు చేసేటువంటి పెద్దలు ఎట్లా విమర్శలు చేస్తూనే ఉంటారు. పరుచూరి గోపాలకృష్ణ గారు ఏదో సినిమాలో చెప్పినట్టు వరదలు వచ్చినాక ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వస్తే గాలికి జనం కింద బురదలు ఉంటే పైన గాలికి వెళ్ళి తిరిగిపోయింది అని తిట్టాలంటారు. అదే కింద బస్సులు వస్తే గవర్నమెంట్ హెలికాప్టర్ ఉంటే 2 రోజుల తర్వాత బస్సు వేసుకుని వచ్చిండి అని విమర్శించాలంటారు. అట్లా విమర్శించాలనుకున్నట్టు ఎప్పుడైనా విమర్శిస్తాడు, ఎట్లయినా విమర్శిస్తాడు. మా మీద చేసేటువంటి విమర్శల్నే మేము సద్విమర్శలుగా తీసుకుని, ఆశీర్వచనాలుగా తీసుకుని, కోరుకున్న ప్రతి రంగంలో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్న ప్రతి రంగంలో మేము వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా మన దేశాన్ని అభివృద్ధి పథం లోపల ముందుకు తీసుకుపోతున్నాం. అందరి విమర్శలకి మేము చేసేటువంటి పనే సమాధానం చెప్తుందని మేము అనుకుంటాం.
0: స్వచ్ఛ భారత్ మిషన్, హర్ఘర్ జల్, అలాగే టాయిలెట్ల నిర్మాణం, గ్రామాల రూపురేఖలను ఏ విధంగా మార్చాయని చెప్పవచ్చు?
1: సూర్యోదయానికి ముందు, సూర్య అస్తమైన తర్వాత మాత్రమే ఇంటి నుంచి చెంబట్టుకుని చెరువు కట్టుకుపోవాల్సినటువంటి దుస్థితిలోంచి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆడబిడ్డలకి ఆత్మాభిమానం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్లు కట్టించినాం. మీరు ఈ రోజు ఏ ఊరికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ప్రతి ఇంటి ముందు, పేదోడి ఇంటి ముందు కనబడేటువంటి టాయిలెట్ వాళ్ళ ఆత్మాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత కష్టం అయితే సూర్యోదయానికి ముందు పోవాలి చెంబట్టుకొని, లేదా

0: సూర్యాస్తమైన తర్వాత పోవాలి. అంటే నేచురల్ కాల్స్ అటెండ్ కావాలంటే కూడా చీకటి వేళలో అటెండ్ కావాల్సినటువంటి దుస్థితిలోంచి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా 10,000 రూపాయలు పెట్టి టాయిలెట్ కట్టుకోలేనటువంటి పేద కుటుంబాలు దాదాపు కోట్లలో ఉన్నాయంటే సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్ వాజ్ డన్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి పేద కుటుంబం నుంచే వచ్చిండు కాబట్టి నరేంద్ర మోడీ గారు పేదలకు ఏం కావాలనేది ఆలోచించిండు. దాంట్లోంచి ఉద్భవించిందే స్వచ్ఛ భారత్ మిషన్, దాంట్లోంచి వచ్చిందే ప్రతి ఇంటి ముంగట ఒక టాయిలెట్ గానీ లేదా మంచినీళ్ళు అనేది ప్రతి ఇంటికి రావాలనేది చెప్తా ఉన్నాం. అంతేకాదు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద విద్యార్థి దశ నుంచి నేను ఎంపీగా గెలిచినప్పుడు కూడా అనేక స్కూల్స్ పోయినా ఏ ప్రోగ్రామ్ పోయినా ముందు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి సవినయంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేపిస్తూ దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు నడుపుతా ఉన్నాం. లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ వచ్చిందనుకోండి, ఇప్పటికే భారతదేశం అంటే డయాబెటిక్ పేషెంట్లకి అడ్డా అని చెప్తున్నారు, కొద్ది రోజుల తర్వాత క్యాన్సర్ పేషెంట్లకి అడ్డాగా మారాల్సినటువంటి దుస్థితి రావద్దంటే పర్యావరణాన్ని పరిరక్షించుదాం, ఎకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కోసం పనిచేద్దాం అనేది చిన్నపిల్లల నుంచి నేర్పుతా ఉన్నాం. అందుకనే మీ తల్లి పేరు మీద మీరు ఒక మొక్క పెట్టండి అని చెప్పి జూన్2 రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నడిపించాలని కోరుతా ఉన్నాం. నా ఈ భాషణ సంభాషణ వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు ఒక మొక్క నాటాలని, ఆ మొక్క పర్యావరణ హితం కోసం ఎదగాలని, అది దేశ ప్రజలకి మంచి ఆక్సిజన్. ఇప్పటికే ఏడికిపోయినా మంచినీళ్లు ప్లాస్టిక్ బాటిళ్లలో ఇచ్చే పరిస్థితులు ఉంది, భవిష్యత్తులో మీ పిల్లలకి వెనకాల స్కూల్ బ్యాగ్ తో పాటు ఆక్సిజన్ సిలిండర్ ఉండొద్దంటే దయచేసి ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి ఆ మొక్కను పరిరక్షించాలి, పర్యవేక్షించాలి, ప్రకృతిని కాపాడాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా.
1: గౌరవ ప్రధానమంత్రి గారు, మన్ కీ బాత్ ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడడం పాలనలో సమాజంలో ఎటువంటి మార్పులకి మన్ కీ బాత్ నాంది పలికిందని మీరు అనుకుంటున్నారా?
0: చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రధానమంత్రి గారికి ప్రస్తుతం మాట్లాడాలంటే భయం, మాట్లాడలేరు, అందుకని ఆయన వన్ సైడ్ ఏ మాట్లాడి వెళ్ళిపోతా ఉంటారు అని చెప్పి. కానీ హౌ వీఆర్ కనెక్టింగ్ విత్ పీపుల్ అనేది మోర్ ఇంపార్టెంట్. పరీక్షలు వస్తే పరీక్షల సమయం లోపల పిల్లలతో చాయ్ పే చర్చ ఎట్లా ప్రారంభించినా అట్లే పరీక్ష పే చర్చ కూడా ప్రారంభించి కోట్లాది మంది విద్యార్థులకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినాం. ఉదాహరణకి తెలంగాణలో ఏదైనా ఒక మంచి పని జరిగింది అనుకోండి, హైదరాబాద్ ప్రాంతంలో మిల్లెట్స్ ఎక్కువ పండిస్తుంటే మిల్లెట్స్ పండిస్తున్న రైతులను అభినందిస్తున్నా అన్నారు అనుకోండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా మిల్లెట్ వైపు పోతారు, అసలు జైరాబాద్ లో మిల్లెట్స్ ఏంది అనేది ఒక ఆలోచన వస్తుంది. సో అట్లా మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి గారు దేశంలో జరుగుతున్నటువంటి మంచిని చెడుని ప్రజల ముందుంచి మార్పు కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రజల భాగస్వామ్యం లేదా అంటే అసలు మన్ కీ బాత్ ఎంతమంది చూస్తారు అనేది ఆ విపక్షాలలో ఎప్పుడైనా చూస్తే వాళ్ళకి అర్థమైతుంది లెక్క. పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోయిన వాటిని అన్నట్టుంటది ప్రతిపక్షాల పంచాయతీ, వాడు వినడు, వాడికి అర్థం కాదు, వాడికి ఏం తెలియదు, చెప్తే వినేటువంటి ఓపిక లేనటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఏముంటుంది చెప్పండి. కాబట్టి మన్ కీ బాత్ ఈజ్ ఎ రెవల్యూషనరీ చేంజ్ ఫ్రమ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నిజంగా కూడా దేశ ప్రజలు దాన్ని స్వాగతిస్తా ఉన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఉదయం 11 గంటలకి బార్లు తీరి ఎక్కడికక్కడ ప్రజలు కూర్చొని టీవీ పెట్టుకుని లేదా రేడియో వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే ఆ సాధనాన్ని పెట్టుకుని వాళ్ళు మన్ కీ బాత్ వింటున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెవల్యూషనరీ స్టెప్ బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ.
1: 2014లో పుట్టిన పిల్లలు ఇప్పుడు మోదీ పాలనతో పాటు 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వారి కోసం గత 12 ఏళ్లలో దేశంలో చేసి చూస్తున్న మార్పులను మీరు 2 మాటల్లో ఎలా వర్ణిస్తారు?
0: 1 నూతన విద్యా పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, 2 పరీక్ష పే చర్చ. ఇవి రెండు పిల్లలు ఎవరు ఊహించినటువంటి అంశాలు కాదు, గత ప్రభుత్వాలు చేసినటువంటి కావు. బోధించే కంటే ముందు ఆచరించాలని స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి నానుడిని దృష్టిలో పెట్టుకుని మేము చాలా సందర్భాల లోపల మేము బోధించడానికి వెళ్ళినప్పుడు నిజంగా కూడా టీచర్ ఎట్లుండాలి, టీచర్ సొసైటీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది చూసి పిల్లలకి విద్యాబోధన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ దేశ చరిత్రని భావితరాలకు అందించాలనే ఒక మంచి లక్ష్యంతో పోతా ఉన్నాం. దట్ ఈస్ మోర్ యూజ్ఫుల్ ఫర్ ద కంట్రీ. అందుకనే ఏడికి పోయినా మోడీ గారికి లభించే స్వాగతం ఎట్లుంటది, అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ రకంగా వస్తా ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం.
1: వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో ప్రధానమంత్రి గారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు, అన్ని రాష్ట్రాలని కలుపుకుని వెళ్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం పాత్ర ఏ విధంగా ఉంటే 2047లో మన భాగస్వామ్యం బాగుంటుందని భావిస్తున్నారు?
0: వికసిత భారత్ 2047 ఇస్ నాట్ ఏ స్లోగన్. మన దేశానికి స్వతంత్రం వచ్చినాక 100 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు, అరే భారతీయులకి శానిటైజర్లు తెరవే, భారతీయులు చేతులు సరిగ్గా కడుక్కోరు, వాళ్ళ దగ్గర నాప్కిన్లు సరిగ్గా ఉండే, శుచి ఉండదు, శుభ్రత ఉండదు, అసలు భారతీయులు ఎట్లా బతుకుతారు, కరోనాను ఎట్లా ఎదుర్కొంటారు అంటే ఇదే భారతీయులు వ్యాక్సిన్ తయారు చేసిర్రు, ప్రపంచంలో ఉన్న 153 దేశాలకు ఇచ్చిండ్రు అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఇంకెవరున్నా అది సాధ్యం కాకపోతుండే. సో అమ్మ వంటింట్లో ఉన్న పోపులు పెట్టనే మమ్మల్ని కాపాడింది, మన శరీరంలో రెసిస్టెన్స్ పెంచింది, నిలబడింది శానిటైజర్ లేకున్నా, ఆక్సిజన్ సిలిండర్ లేకున్నా. ఎందుకంటే నేనున్నాననే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు గంట కొట్టమంటే గంట కొట్టిర్రు, దీపాలు అర్పమంటే దీపాలు అర్పిండ్రు. దిస్ ఈస్ ద యూనిటీ సింబల్ గా ఈ దేశం నరేంద్ర మోడీ గారిని ఫాలో అవుతుంది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఇంకో ఆస్కారం ఏం లేదు. అట్లే మోడీ గారు ఒక నినాదంగా తీసుకొచ్చినటువంటి వికసిత భారత్ 2047 47. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈ రోజు 4వ స్థానానికి తీసుకొచ్చి 2047 కల్లా దాన్ని 1వ స్థానంలోకి తీసుకురావడం అనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ముందు పెట్టి అటువైపు మనందరినీ డ్రైవ్ చేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి.

0: మంత్రి, ప్రపంచం మెచ్చిన నాయకుడు. సో విశ్వగురు భారత్, వికసిత భారత్ 2047 అనేటువంటి లక్ష్యాలని ఎవరున్నా లేకున్నా రీచ్ అవుతాం అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం నరేంద్ర మోడీ గారి మాటల్లో కనబడుతుంది. దాన్ని 100కి 100% ఈ దేశ ప్రజలందరూ ఫాలో అవుతారు. ఆ నినాదం సక్సెస్ఫుల్ గా మారుతుంది. 2047 కి యూ విల్ సీ ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ.
1: మహిళా సాధికారతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మొదటిసారి ప్రధానమంత్రి అయిన నుంచి కూడా మహిళల కోసం అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అందులోనే ముఖ్యంగా మనకి ఏంటంటే హర్యానాలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా మహిళా సాధికారత కోసం ఒక్కొక్క పథకం తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి హయాంలో మహిళా సాధికారత ఎంతవరకు సాధించింది అనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది?
0: 33% రిజర్వేషన్ అనే బిల్లును భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఎవరో ఇద్దరు ఎంపీలు తప్ప దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు ఏకగ్రీవంగా ఒప్పుకునేలా చేయగలిగిన రోజే నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారికతకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏందనేది దేశ ప్రజలందరూ గమనించారు. ఆడపిల్ల పుడితే లక్ష్మి అనుకోవాలి, ఆడపిల్ల పుడితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనుకోవాలనే కాని నుంచి మొదలుకొని సుకన్యా సమృద్ధి యోజన దగ్గర నుంచి మొదలుకుంటే, నేను ఇందాక స్వచ్ఛ భారత్ కింద చెప్పిన టాయిలెట్లు కూడా ఆడపిల్లల కోసం కట్టబడినాయి. బేటీ బచావో బేటీ పడావో అన్న ఏదన్నా వారు తీసుకున్నటువంటి ప్రతి నినాదం మహిళా సాధికారికత కోసమే చేస్తా ఉన్నటువంటిది. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ లో కట్టినటువంటి కొత్త సీట్లు 543 నుంచి పెరగబోయేటువంటి సీట్లకు సంకేతం. ఖచ్చితంగా 100కి 100% మహిళా సాధికారికత అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది.
1: మీరు తరచూ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి సమావేశంలో మాట్లాడుతుంటారు, ఇది యంత్రంలో తెలంగాణకు ఏ విధంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు?
0: ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా ఏం లేదు సార్. ఉత్తరప్రదేశ్ లో ఇట్లా చేసారు మీరు, బుల్డోజర్లు పెట్టారు, జేసీబీలు పెట్టారు అన్నారు. ఇలా వెస్ట్ బెంగాల్ అధికారంలోకి వచ్చినాం, జేసీబీలు బుల్డోజర్లు అవసరం లేదు. సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు అడిగిండ్రు, అక్కడ ఒక 500 కిలోమీటర్లు బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్యలో వెస్ట్ బెంగాల్ లో గోడ కట్టాలి, గోడ కట్టడానికి అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి గారిని పదే పదే ప్రాధాయపడతా ఉంటే వారు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పినారు. అధికారంలోకి వచ్చి రాగానే ఇప్పుడు అక్కడ గోడ కట్టేటువంటి కార్యక్రమాన్ని బీఎస్ఎఫ్ వాళ్ళు మొదలు పెట్టినారు. అంటే మేము కేవలం మాటలకే పరిమితం కాదు, చేసి కూడా చూపెడతామని చెప్పినా. అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి సువేంద్ర అధికారి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఇల్లీగల్ గా ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. అస్సాంలో ఒక సమస్య ఉంది, వెస్ట్ బెంగాల్లో ఒక సమస్య ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఒక సమస్య ఉంది. ఈ సమస్యలలో మెజార్టీ సమస్యలకు పరిష్కారం డబుల్ ఇంజన్ సర్కార్ తోటే జరిగింది. నేను ఇందాక చెప్పిన చెర్లపల్లి టెర్మినల్ దాదాపు 1000 కోట్లు పెట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అశ్విని కుమార్ వైష్ణవ్ గారు రైల్వే మంత్రి ఉండి డెవలప్ చేసిండ్రు. అదే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండుంటే ఇవాడికి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి రోడ్ అయిపోతుంటుండే, ప్రజలకి యాక్సెసిబిలిటీ ఈజీగా పెరుగుతుంటుంది. సో కోఆర్డినేషన్, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పొరపాటు జరుగుతూ ఉన్నాయి, వీటన్నింటినీ సరిదిద్దాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, సర్కార్ తెలంగాణలో కూడా రావాలి.
1: ధన్యవాదాలు రఘునందన్ రావు గారు. మన శ్రోతలకి అనేక విషయాల మీద, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చారు, ఆ సంస్కరణలు సమాజంలో దేశ పురోభివృద్ధికి ఎటువంటి మార్పులకి దోహదపడుతున్నాయనే విషయాన్ని చక్కగా మా శ్రోతలకు వివరించారని ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇంతవరకు మీరు సంకల్పం నుంచి సిద్ధి వరకు మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన అంశంపై మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందనరావు గారితో ప్రత్యేక సంభాషణ విన్నారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గణేష్ పాత్ర గీతం విన్నారు, ఇళయరాజా సంగీతం అందించారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
7: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ నెంబర్లు. మరోసారి ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324-0852, 2324-0853 మరొక నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. సీతా మహాలక్ష్మి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల్ ఆలపించిన వేటూరి గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

0: శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 11:00 నుండి 12:00 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 29550923, ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.

మీరు వింటున్న పాట రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, జీకే వెంకటేష సంగీతం.

0: శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: కథానాయకురాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం అది. శ్రోతలకు మరోమారు గుర్తు చేస్తున్నాము, రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేస్తూ 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం

0: తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి

చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతమది వేటూరి సాహిత్యం అందించారు శ్రావణ సంధ్యా చిత్రం నుండి.

యువరాజు చిత్రం నుండి పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం, దాసరి నారాయణరావు గీతం, చక్రవర్తి సంగీతం.

చివరిగా మీరు విన్న పాట నా దేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించారు. వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. మధుర గీతాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరి కొంతసేపట్లో వార్త ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं रत्ना पांडे. प्रधानमंत्री

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఉదయం 6:10 భావనలో వర్తమానం. ఈ అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో లక్ష్మీస్తుతి. 6:35 పొలం పనులు, ఇందులో వేసవిలో వడగాల్పులు జాగ్రత్తలు. ఈ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి గారు. ఉదయతరగిణి 7:15, ఇందులో

సుపథం సామాన్యుని విజయ గాథ శీర్షికన ఆటో డ్రైవర్ అరుణ గారితో పరిచయం పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్. ఈ అంశం గురించి ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో ప్రసారమవుతాయి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రేపు ఉదయం 8:30 వివి సుబ్రహ్మణ్యం గారి వయోలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ ఏడీపీ కె విజయ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. రేపు ఉదయం 11:03 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడదాం, జీవ వైద్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొనేవారు శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ఇంకా శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 11:03 ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మిత గారి ప్రసంగం ఉంటుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్ కోటి విద్యార్థులు సమర్పించు కదంబం ప్రసారమవుతుంది.

ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బుడిగి జంగం కథ రూపుడు రూపకాంతుడు మొదటి భాగం వినిపిస్తారు సిరిగిరి జాలయ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో వేరుశనగ ఉత్పత్తి రెట్టింపు ఆదాయం ఈ అంశం గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఆ తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయనాల వాడకం ఈ అంశం గురించి సిరిసిల్ల అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ఉంటుంది. వికసిత్ భారత్ 7:45 ఇందులో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:03 శ్రీ మాతృ ప్రణతి కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జిఎం రామశర్మ. ఈ కార్యక్రమం అమరవాణి శీర్షికన ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 దక్కన్ దిగ్గజాలు వ్యాఖ్యానంతో కూడిన ప్రత్యేక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై NST ఆకాశవాణి రూపొందించిన ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:49 దాటి 22 సెకండ్లైంది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం. జై హింద్.